ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. 103.5 మెగాహెర్ట్జ్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 13వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 5వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 6:58 దాటి 53 సెకండ్లు. శ్రోతలకు శుభ

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరింతవరకు శ్రీశైలం మల్లికార్జున సుప్రభాతం విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 30,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 50,315 నీటి సరఫరా పనులు చేపట్టనున్నామని తెలిపారు.
1: మరి కడప జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గం

0: మార్గంలో ప్రజలకు మరి సాగునీరుతో పాటు త్రాగునీరు కూడా ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో మరి జల్ జీవన్ మిషన్ ప్రారంభిస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి 30,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ మరి ప్రారంభిస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేసి సుమారుగా 100,000 మంది దాకా రావచ్చు అనే అంచనా ఉంది. మరి 100,000 మంది వచ్చినప్పుడు ఏ విధంగా సదుపాయాలు ఉండాలి, వారికి భోజన వసతి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ విషయం కావచ్చు, ట్రాఫిక్, మెడికల్, మరి వాష్రూమ్స్ కావచ్చు, అన్ని విధాలుగా మరి ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నారు.
1: రైతుల సంక్షేమం, పేదల గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు, అనుమతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు 2 వేర్వేరు లేఖలు రాశారు. ఖరీఫ్ 2026లో పీఎం ఆశా పథకం కింద 9 రకాల పంటలను ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ ద్వారా 100% కొనుగోలు చేసేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా వేడం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు ఆదాయ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిడ్డంగులు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట ఉపాధ్యకులు కోవల ఆనంద్ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. కాగా అంతకుముందు కేంద్ర మంత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో అమూల్ సంస్థకు చెందిన సాబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ పాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. శ్వేత విప్లవంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని, రాష్ట్రంలో కొత్తగా 1,525 సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
2: మన తెలంగాణ రాష్ట్రంలోని పాడి రైతుల యొక్క ఆర్థిక భవిష్యత్తుకు మరింత బలోపేతం వేస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక దిక్సూచిలాగా ఈ యొక్క కొత్త అడుగు ఈ భూమి పూజ కార్యక్రమం అని ఈ సందర్భంగా మనవిచేస్తున్నాను. దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో అమూల్ బ్రాండ్కు సంబంధించినటువంటి ఈ డైరీ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిచేస్తున్నాను.
1: సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సంక్షేమ శాఖ అధికారులతో తిరుపతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న దుస్తులు, బూట్లు వంటి సౌకర్యాలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అందించాలని సూచించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, విద్యార్థుల ప్రగతి నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అన్న అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే వామపక్ష తీవ్రవాద రహిత భారత్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
1: వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య సదస్సులు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రోకార్డియాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెకాన్ 2026 జాతీయ వైద్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి వైద్యులు సహకరించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచిస్తూ,
4: మెడికల్ టూరిజం ను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. ఎందుకంటే రాష్ట్రంలో అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి. అందువల్ల వేరే ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. కనుక మెడికల్ టూరిజం ని, వెల్నెస్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడంలో డాక్టర్లందరూ కూడా కీలకమైన పాత్ర పోషించాలని కోరాను. ఈ డెలిబరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా పేద ప్రజలకి, సామాన్య మానవులకు కూడా గుండె జబ్బుల విషయంలో పూర్తి అవగాహన వచ్చి తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే విధంగా కృషి చేసే విధంగా ఈ కాన్ఫరెన్స్ ఉండాలనేటువంటి మాట వారికి తెలియజెప్పాం.
1: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా

0: టెక్కలి ఇచ్చాపురం జాతీయ రహదారి మరమ్మతు పనులు తక్షణమే చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టెక్కల నుంచి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారిపై పలు చోట్ల పెద్ద గోతులు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి సమీక్షించారు. ఈ మేరకు జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి రహదారి పరిస్థితిని తెలుసుకున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యానరంగం అభివృద్ది, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు సూక్ష్మ సేద్యం, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రైతులకు పంట నష్ట సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బనగానపల్లెను అభివృద్దిలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్మాణంలో ఉన్న నూతన ఆర్డీఓ కార్యాలయ భవనం, డ్రైనేజీ, బైపాస్ రహదారి పనులను మంత్రి నిన్న పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎరుపాలెంలో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఎరుపాలెం రింగ్ కూడల నుంచి స్టేషన్ రోడ్డు వరకు 5,35 లక్షల రూపాయలతో చేపట్టనున్న రహదారు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రామాపురం నుంచి కొత్తపాలెం వరకు 6,50 లక్షల రూపాయలతో నిర్మించనున్న మరో రహదారి పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ది ఎంతో కీలకమని అన్నారు. మెరుగైన రహదారుల వల్ల ప్రజలకు రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల అభివృద్దికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. వాతావరణం. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం పరిసర ప్రాంతంలో దిగువటి రూపావరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందర దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో నాటిక ప్రసారమవుతుంది, 8 గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది, 9:00 చిత్రసీమ, 10:00 ప్రత్యేక కార్యక్రమం, 10:30 చిత్రసీమ ప్రసారమవుతుంది, 12:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 3:00 వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే, 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు. 6:20 సమాచార దర్శిని ప్రసారమవుతుంది. 6:30 జానపద సంగీత కార్యక్రమం. 7:00 ఉద్యోగవాణి, ఉద్యోగ వార్తలు ప్రసారమవుతాయి. 7:08 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పంట పొలాలు, వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:40 వికసిత భారత కార్యక్రమం. 8:00 మనోరంజని, శ్రోతల ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 న్యూస్ 8:09, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 మధుర గీతాలు, అలనాటి ఆపాత మధురాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: వికారాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ పి నరేందర్.
1: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులను యుద్ద ప్రాతిపదికన నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల కొడంగల్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి హకీంపేటలో నియోజకవర్గ అభివృద్ధి పనులపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. అంతకుముందు 200 ఎకరాలు నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ పనులు పరిశీలించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ సాగునీటి ప్రాజెక్టు పనులు 3 దశల్లో సమాంతరంగా చేపట్టి వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు మెగా ప్లాంటేషన్ డ్రైవ్ ఇటీవల నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలో బొమ్మరాజ్పేట మండలం నాందాపూర్ గ్రామంలో 201.94 ఎకరాల్లో 68 మంది రైతులకు చెందిన పొలాల్లో 1154 ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి రాష్ట వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ సురేంద్రమోహన్, ఉద్యాన శాఖ సంచాలకురాలు యాస్మిన్ భాషా హాజరై రైతులకు ఆయిల్ పామ్ సాగు ప్రాధాన్యత, దీర్ఘకాలిక ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. రైతులు సాంప్రదాయ పంటలతో పాటు దీర్ఘకాలిక స్థిరమైన ఆదాయం అందించే ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో వాటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ విచారణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. ఇటీవల వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆలంపల్లి ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సవరణ విచారణకు హాజరైన ఓటర్ల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి

0: మంది ధ్రువపత్రాలు సక్రమంగా నమోదు చేసి అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఇటీవల ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ, కాళోజీ తన రచనలు కవిత్వం ద్వారా ప్రజా సమస్యలు నిర్భయంగా ప్రపంచానికి తెలియజేశారని కొనియాడారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ దీపక్ తివారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అణగారిన వర్గాల హక్కుల కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. భూస్వామ్య దోపిడీ అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె చూపిన ధైర్యం చరిత్రలో చిరస్థాయికి నిలిచిపోయిందని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ఆదేశించారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన ఆయన కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి కమిషన్ సభ్యులతో కలిసి ఎస్సీ ఎస్టీ భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, ఆర్ఓఆర్ అమలు, బ్యాక్లాగ్ పోస్టులపై సమీక్ష నిర్వహించారు. ఎస్సీ ఎస్టీల సమస్యలు మానవత దృక్పథంతో పరిష్కరించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు తప్పనిసరిగా బీమా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అట్రాసిటీ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, కేసులు దర్యాప్తులో జాప్యం చేయరాదని పోలీస్ అధికారులను ఆదేశించారు. వికారాబాద్ కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుల త్యాగం వెలకట్టలేదన్నారు. నిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు నాంది పలికిందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా ఖచ్చితంగా నిర్వహించాలని రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాండూర్, వికారాబాద్ కేంద్రాల్లో పర్యటించిన సందర్బంగా కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఆలంపల్లి, శివారెడ్డిపేట ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు పరిశీలించారు. బూత్ స్థాయి అధికారుల నుంచి నోటీసులు జారీ, ఓటర్ల వివరాల పరిశీలన తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్ లో వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఇటీవల ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దీపక్ తివారితో పాటు పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. విద్యతో పాటు విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
1: పి నరేందర్ గారు అందజేసిన వికారాబాద్ జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్విస్ అధ్యక్షుడు గై ఫార్మలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయ నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో భారత్ మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీలో స్విస్ అధ్యక్షుడు గై ఫార్మలిన్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, రవాణా, సంస్కృతితో పాటు పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి సమీక్షిస్తారు. అలాగే ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా గై ఫార్మలిన్ కలుస్తారు. విదేశ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ ఆయన్ని మర్యాదపూర్వకంగా కలుస్తారు. స్విస్ అధ్యక్షుడిగా ఫార్మలిన్ భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ఈ ఏడాది ఆయనకు ఇది 2వ పర్యటన కావడం విశేషం. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో

0: న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించారు. భారత్ ఇప్టా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 7 జరిగే 2వ భారత్ ఇప్టా ప్రాస్పరిటీ సమ్మిట్లో పాల్గొంటారు. ఇప్టా దేశాల్లో స్విట్జర్లాండ్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య పెట్టుబడి భాగస్వామిగా ఉంది. ఆసియా క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించిన భారత క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. అంకితభావం, నిబద్ధతతో దేశానికి ప్రాతిధ్యం వహించిన ప్రతి భారతీయ క్రీడాకారుణ్ణి చూసి దేశం గర్విస్తోందని రాష్టపతి ఎక్స్వేదిగా పేర్కొన్నారు. పట్టుదల, అభిరుచి, అసాధారణ క్రీడాస్పూర్తితో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు. భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో భారతదేశం గర్వించదగ్గ రీతిలో క్రీడాన్ని మరింత ప్రకాశవంతం చేస్తారని పేర్కొంటూ వారి భవిష్యత్ ప్రయత్నాలకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ, ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటుగా వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్, ఈ సంక్షోభం తొందరగా ముగిలేని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ సహశాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. భారత్ కెనడా దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు వెళుతున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన, కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్ నమోదు కాగా, కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్స్ కు చేరాయి. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్ కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదుల పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్ల్లో మొత్తం 28,797 ఫిర్యాదులకు గాను 20,676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లాలో బుర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తొలి విడత నిధులు కేంద్ర మంత్రి అందించారు. మొత్తం 3,600 కోట్ల రూపాయలు విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయీ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోషిష్ హోగీ ఇస్ టెక్నాలజీ కో అభీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయే లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కీ ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
0: అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగిబిల్ టెర్మినల్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం

0: పెట్రో కెమికల్స్ నుంచి మిథనాల్ ను తీసుకుని బంగ్లాదేశ్లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం, ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గు వెళ్లడం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నది ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. మై భారత్ వేదిక ద్వారా నిన్న దేశవ్యాప్తంగా 150కి పైగా ప్రాంతాల్లో నష్యా ముక్త్ యువ వాక్తాన్ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ నిర్వహించింది. వికసిత్ భారత్ కోసం నష్యా ముక్త్ యువ ప్రచారంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో 100,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు నడక, వీధి నాటకాలు, రచనలు తదితర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో ఆసియా క్రీడలు అధికారికంగా ముగిశాయి. 2 వారాలకు పైగా సాగిన ఈ క్రీడలు ముగిసినట్టుగా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. ఆసియా క్రీడల సాంప్రదాయ జ్వాల పథకాన్ని 2030వ సంవత్సరంలో తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతార్ ప్రతినిధులకు అందించారు. ముగింపు వేడుకల్లో 2 స్వర్ణాలు, 1 రజతం సాధించిన భారత షూటర్ నీరు ఢండా భారత పతాకధారిగా వ్యవహరించారు. ఈ ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఈజిప్టులో కైరోలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు ఈరోజు తమ మ్యాచ్లు ప్రారంభిస్తుంది. ఇటీవల బ్యాడ్మింటన్ ఏషియా జూనియర్ ఛాంపియన్షిప్లో అండర్-17 బాలికల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న తన్వి పత్రి ఈ ఏడాది భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూపు D1లో పెరు, అల్జీరియాలతో కలిసి ఉంది. అల్జీరియాతో రేపు, పెరుతో మంగళవారం భారత్ తలపడుతుంది. ఈ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మొత్తం 47 జట్లు పోటీ పడుతున్నాయి. కైరోలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్ ఈ నెల 10న ముగుస్తాయి. గత ఏడాది గౌహతి జరిగిన టోర్నమెంట్లో భారత్ కాంస్య పథకం సాధించి తొలి పథకాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యకుడు గై ఫార్మలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ప్రజారంజక చారిత్రక నాటకం ప్రతాప రుద్రీయం డాక్టర్ అమ్మీన శ్రీనివాసరాజు గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమానికన్నా ముందుగా కొన్ని ప్రకటనలు.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి.

0: సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ బ్రాండ్ సర్దార్ పాపారేడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యాన్ని

0: 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ముందుగా ప్రజారంజక చారిత్రక నాటకం ప్రతాపరుద్రీయం, డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి ప్రసంగం వింటారు.
2: తెలుగు నాటక రంగానికి జీవగర్రలా చెప్పబడేవి చారిత్రక నాటకాలు అయితే, తెలుగు చారిత్రక నాటకాలకే మకుటాయమానంగా వెలుగొందడమే కాక నాడు అత్యంత ప్రజాదరణతో అనేక ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించింది ప్రతాపరుద్రీయం నాటకం. చరిత్ర అంటే పాతకాలం నాటి యుద్ధాలు, శాసనాలు, శిథిలాల తాలూకు ఆనవాళ్లు మాత్రమే కాదు, మన బ్రతుకుల మూలాలు, మన సంస్కృతి సాహిత్యాలకు పునాదులు. ఆ చారిత్రక పునాదులపైనే నేటి ఆధునిక సమాజం మనుగడ సాగేది. ఇక ప్రతాపరుద్రీయం చారిత్రక నాటకం కాకతీయుల కాలానికి చెందిన గొప్ప చారిత్రక ఇతివృత్తం. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయ పాలకులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. రాజరిక వ్యవస్థకు మాననీయ స్ఫూర్తిని అద్ది మనిషిని మనిషిగా కీర్తిస్తూ ఆనాడే స్త్రీ స్వేచ్ఛ ఆవశ్యకతను గుర్తించడమే కాక స్త్రీకి పాలనాధికారాలను సైతం అందించిన గొప్ప రాజవంశం. అంతేకాక తెలుగు జాతి సంస్కృతి వికాసానికి ఆచరణాత్మకమైన కృషి చేస్తూ సాహిత్యం, కళలు, శిల్పకళా వైభవానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప రాజవంశం కాకతీయులది. సుమారు 300 సంవత్సరాల పాటు నాటి త్రిలింగ దేశాన్ని దేదీప్యమానంగా పాలించిన కాకతీయ రాజవంశం గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తే, 12వ శతాబ్ద కాలంలో భారతదేశంలో ఉత్తరాన ఢిల్లీ సుల్తాన్లు పాలన కొనసాగిస్తున్న సమయంలో దక్షిణ భారతాన యాదవ, కాకతీయ, పాండ్య, హొయసాల రాజ్యాలు వర్ధిల్లాయి. ఢిల్లీ సుల్తాన్లు దక్షిణాపథాన్ని కూడా జయించి ఏలుబడి చేయాలనే ఆలోచనతో ఎదురుచూస్తుండేవారు. కానీ అందుకు ధీటుగా దక్షిణాపథాన గల రాజ్యాలు, సామంతరాజ్యాలు సదా జాగృతంగా ఉంటూ ఇక్కడి సాహిత్య, కళ, సాంస్కృతిక వైభవాల వికాసంతో, సంస్కారవంతమైన పాలనతో ప్రజలను సమభావనతో పాలించేవారు. మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయుల కాలానికి ప్రత్యేక స్థానం రావడానికి కారణం ఆంధ్రజాతి రూపురేఖలు తీర్చిదిద్ది తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఏకం చేసి ఆంధ్ర భాషా సాహిత్యాలు, సంగీతం, నృత్యం, వాస్తు, చిత్రకళ, శిల్పకళలను అభివృద్ధి చేస్తూ గొప్ప పాలనను అందించడమే. ఈ కాకతీయుల కాలాన్ని క్లుప్తంగా 2 విభాగాలుగా విభజించి చెప్పుకోవచ్చు. మొదటిది అధికారులుగా, సామంతులుగా ఉంటూ చిన్న చిన్న ప్రాంతాలని పాలించిన తొలి కాకతీయుల కాలం. 2వది కళ్యాణి చాణక్యులకు సామంతులుగా ఉండి స్వతంత్రులై మొదటి ప్రతాపరుద్రుడిగా పిలువబడే రుద్రదేవుడు నుంచి మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ఆమె మనువడు 2వ ప్రతాపరుద్రుడి వరకు కాకతీయ సామ్రాజ్యం సర్వోన్నతంగా పాలించబడింది. రుద్రమదేవి పెద్ద కుమార్తె ముమ్ముడాంబ కుమారుడే ఈ ప్రతాపరుద్రుడు. ఇతడే మన ప్రతాపరుద్రీయం నాటకానికి నాయకుడు. నభూతో నభవిష్యత్ అన్న చందంగా వ్రాసిన ఈ చారిత్రక నాటక రచయిత వేదం వెంకటరాయ శాస్త్రి నేపథ్యం కూడా తెలుసుకోవడం సముచితం. యజ్ఞయాగాదులు చేసిన పండిత కుటుంబం అయిన వేదం వారి వంశంలో వేదం వెంకటరమణ శాస్త్రి, లక్ష్మమ్మ దంపతులకు 21 డిసెంబర్ 1853 వెంకటరాయ శాస్త్రి జన్మించారు. నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని మల్లయ్యపాళెం వీరి స్వగ్రామం. విద్యాభ్యాసం అనంతరం శాస్త్రి గారు 1875 నుంచి 1886 మధ్యకాలంలో శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, మద్రాస్ మొదలైన ప్రాంతాల్లో ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. రాజమండ్రిలో ఉన్నప్పుడే వీరికి సాహిత్య వ్యాపకం అలవడి అనేక రచనలు చేశారు. వేదం వారి తండ్రి వెంకటరమణ గారు పండితులే. వారికి వైయాకరణ పతంజలి అనే బిరుదు ఉండేది. పరావస్తు చిన్నయసూరి వీరికి మంచి మిత్రులు కూడా. వెంకటరాయ శాస్త్రి చిన్నతనంలో తన తండ్రి చెప్పే కథలు, సాహిత్య విశేషాలు ఆసక్తి

గా ఆలకించేవారు. ఒకరోజు తన తండ్రి చెప్పిన కాకతీయ సామ్రాజ్య చివరి చక్రవర్తి ప్రతాపరుద్రుని కథ విని చాలా ప్రభావితం చెంది కొద్ది కాలం తరువాత తనలోని సాహితీ ఆపేక్ష కొద్దీ ఆ కథను పెంచి నూతన పాత్రలు చేర్చి 1883లో ప్రతాపరుద్రీయం అనే కథ వ్రాసి జనవినోదిని అనే పత్రికలో ప్రచురింపజేశారు. ఆనాటి సాహితీ సమాజంలో సాహిత్య రచనలకు సంబంధించి పండితుల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శ ప్రతివిమర్శలు విస్తృతంగా సాగేవి. వేదం వారు కూడా తనదైన రీతిలో ఆ విమర్శల్లో పాల్గొనడమే కాక వాటిని అనేక పుస్తకాలుగా వెలువరించారు. అనేక సంస్కృత రచనలకు టీకా తాత్పర్యాలు తెలుగులో వ్రాయడమే కాక ప్రసిద్ధ కావ్యాలకు వ్యాఖ్యలు సైతం వ్రాసేవారు. అలాగే సృజన రంగాన్ని మరవక పలు నాటకాలు కూడా వ్రాశారు. ఆయన వ్రాసిన అన్ని రచనలు ఒక ఎత్తు అయితే, చిన్నతనంలో తండ్రి ప్రేరణతో ఇష్టపడి వ్రాసుకున్న చారిత్రక కథ ఆధారంగా వ్రాసిన ప్రతాపరుద్రీయం నాటకం ఒకటి ఒక ఎత్తు. ప్రక్రియ రీత్యా ఇది పద్యనాటక లక్షణాలు కలిగి ఉన్న పాత్రోచితమైన సరళ సంభాషణలే కాక స్థానిక భాషలనే మాండలిక ప్రయోగం కూడా ఈ నాటకంలో ప్రవేశపెట్టి సాధారణ పామర ప్రేక్షకులను సైతం అలరించడంలో నాటక రచయిత శతశాతం విజయం సాధించారు. కాకతీయ రాజ్య చివరి చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుని కాలంలో తురష్కులు చేసిన యుద్ధంలో ప్రతాపరుద్రుడు ఓడిపోయి బందీగా వారికి చిక్కి ఢిల్లీకి పట్టుకుపోగా అతని మంత్రి యుక్తితో ఆలోచించి పిచ్చివాడి వేషంలో ఢిల్లీకి వెళ్ళి తనదైన తెలివితో తమ రాజు ప్రతాపరుద్రుని విడిపించుకు వచ్చినట్టు చెప్పుకునే కథ జన వ్యవహారంలో ఉంది. జనశ్రుతిగా వచ్చిన ఈ కథలో ప్రతాపరుద్రుడు, విద్యానాథ కవి, ఢిల్లీ సుల్తాన్, ఫియాజుద్దీన్ తుగ్లక్ పాత్రలు చారిత్రక ఆధారాలు కలవి. కానీ ప్రతాపరుద్రీయం నాటకంలో వేదం వారు ఆవిష్కరించిన యుగంధరుడు, పేరుగాడు మొదలైనవి కల్పితాలే కాని రచయిత చేసిన పాత్ర చిత్రణలో వారు ప్రదర్శించిన అద్భుతమైన నైపుణ్యం ప్రతిభా పాటవాలు ఆయనను ఆంధ్ర నాటక సాహిత్య రంగంలో అగ్రగామిగా నిలిపాయి. ఇకపోతే వేదం వారి ప్రతాపరుద్రీయం నాటకం విషయానికి వస్తే దీనిని ఆయన 1897లో నాటకంగా వ్రాశారు. అదే ఏడాది గురజాడ కన్యాశుల్కం నాటకం వెలువడటం ఒక విశేషం. అనేక కల్పనలతో కథాగమన వేగంతో సర్వలక్షణ సమన్వితంగా 5 అంకాలుగా సాగిన ఈ నాటకం హిందూ ముస్లింల ఐక్యతను పోషిస్తూ ప్రోత్సహిస్తూ సుఖాంతమైంది. ఈ నాటకాన్ని నెల్లూరు ప్రాంత వెంకటగిరి 28వ రాజు గోపాలకృష్ణ యాచేంద్రుల వారికి అంకితం చేశారు వేదం వారు. ఇక నాటక ఇతివృత్తం విషయానికి వస్తే ప్రతాపరుద్ర చక్రవర్తి ఓరుగల్లును రాజధానిగా చేసుకుని త్రిలింగ దేశాన్ని పాలిస్తున్న రోజులు. అతని మంత్రి యుగంధరుడు ఒకసారి రామేశ్వర యాత్రకు వెళుతూ తన మంత్రి బాధ్యతలను తమ్ముడైన జనార్దనుడికి అప్పగిస్తాడు. ఆ సమయంలో ఒకరోజు ప్రతాపరుద్రుడు వేటకు అడవికి వెళతాడు. ఆ సమయంలోనే ఢిల్లీ సుల్తాన్ సర్వసేనాధిపతి వలీ ఖాన్ 100,000 దండుతో వచ్చి ఓరుగల్లు సమీపంలో విడిది చేస్తాడు. అతడు జనార్దుడిని కలిసి, తాను ఢిల్లీ సుల్తాన్ వద్ద నుంచి రాయభారిగా వచ్చినట్టు సుల్తాన్ మీ సాయం కోరుతున్నాడని చెప్పగా, దూరదృష్టిగల జనార్దనుడు చక్రవర్తి వివరాలు చెప్పకుండా యుక్తిగా తప్పించుకుని వలీఖాన్ను అక్కడి నుంచి పంపించి వేసిన రాయభారం నెపంతో ప్రతాపరుద్ర చక్రవర్తిని తీసుకుపోయి ఖైదు చేసి త్రిలింగదేశాన్ని ఆధీనం చేసుకోవాలనే వారి కుట్రను పసిగడతాడు. అంతేగాక తన అన్న యుగంధరుడికి ఇక్కడి పరిస్థితులు వివరిస్తూ రామేశ్వర యాత్ర నుంచి వెంటనే రాజ్యానికి రమ్మని వేగుల ద్వారా కబురు పంపుతాడు. అలాగే వేటలో ఉన్న మహారాజుకు తురష్కులు దండెత్తి వచ్చిన విషయం వివరిస్తూ జాబు పంపి వెంటనే రాజధానికి వచ్చేయమని కోరతాడు. శత్రుమూకలైన తురకలను వారి రాజ్యంకు పోకుండా ఇక్కడే మట్టుపెట్టాలనే లక్ష్యంతో నాసిక్ నుంచి భద్రాచలం వరకు గల గోదావరి నది దాటిపోవడానికి ఎలాంటి అవకాశాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతాడు జనార్దనుడు. ఓరుగల్లు సర్వసేనాని అయిన బేతాళరావుకు సర్వం వివరించి ఏ క్షణమైనా యుద్ధం రావచ్చని హెచ్చరించి జాగృతం చేస్తాడు. ఎంతో కుయుక్తులతో వచ్చిన ఢిల్లీ సుల్తాను సైన్యానికి అంతే యుక్తులతో సరైన జవాబులు ఇస్తూ
కాకతీయ రాజుల

ఐక్యత, ముందుచూపు, సమయస్ఫూర్తిల స్థాయి ఏమిటో వారికి కళ్లకు కట్టినట్టుగా వివరించారు నాటక రచయిత వేదం వెంకటరాయ శాస్త్రి. ఒకనొక సందర్భంలో ఓరుగల్లును వశపరుచుకోవడం అసాధ్యమని అలీఖాన్ భావిస్తాడు. అంతలోనే నాటకంలో ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. ఢిల్లీ సుల్తాన్ సేనలు గోదావరికి దక్షిణ తీరంలోని అటవిలో ప్రవేశించడం, అక్కడ వేటలో అలసిపోయిన ప్రతాపరుద్రుడు చెట్టు కింద నిద్రిస్తూ వారికి కనిపించడం, మెరుపు దాడి చేసి చక్రవర్తిని బంధించి యుక్తులు కుట్రలు పన్ని గోదావరిలో పడవల సాయంగా చక్రవర్తిని దాటించి ఢిల్లీకి తీసుకుపోతారు. సిపాయిలు వలీఖాన్ ఆదేశాల ప్రకారం రహస్యంగా ప్రతాపరుద్రుణ్ణి పడవ లోపలి భాగంలో ఉంచి దాటిస్తుండగా తల్లికి కావలసిన ఔషధం కోసం గోదావరిలో ఈదుకుంటూ వస్తూ ఆపదలో ఉన్న విద్యానాథుడు పడవలోని సిపాయిల సాయం కోరి ఆ పడవలో ప్రయాణించడం, అందులో బందీగా ఉన్న తమ చక్రవర్తిని గమనించి విషయాన్ని కాకతీయ మంత్రి యుగంధ్రునికి రహస్యంగా చేరవేయడం మొదలైనవి ఇందులోని నాటకీయ పరిణామాలు. రామేశ్వర యాత్ర మధ్యలోనే ముగించి ఓరుగల్లు చేరిన యుగంధ్రుడు జనార్దనుడు అప్పటి వరకు చేసిన కార్యదీక్షకు అభినందించి విద్యానాథుని ద్వారా ప్రతాపరుద్రుడు ఢిల్లీ సైనికులకు బందీ అయిన విషయం తెలుసుకున్న మంత్రి తమ రాజును విడిపించుకోవడమే లక్ష్యంగా తనదైన యుక్తులు ఎత్తులతో కార్యదీక్షకు కంకణం ధరిస్తాడు. ముందుగా చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఢిల్లీ సైనికులకు బందీ అయిన విషయాన్ని రహస్యంగా ఉంచి తన రాజ్యంలో అచ్చం తమ చక్రవర్తిని పోలిన పోలికలతో గల పేరిగాడు అనే రజకుడిని రాజులా అలంకరించి ఎవ్వరికీ అనుమానం రాకుండా రాజ్యపాలన చేయిస్తూ శాంతిభద్రతలు పరిరక్షించే వ్యూహం పన్నాడు యుగంధరుడు. అంతేగాక ఓరుగల్లు సామ్రాజ్యం చేరువలో విడిది చేసి ఉన్న ఢిల్లీ సుల్తాన్ మనుషులైన ఖుస్రు తదితరులకు వలీఖాన్ బంధించి ఢిల్లీకు తీసుకువెళ్లింది కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడిని కాదని, అచ్చం అతని రూపంలో గల పేరిగాడిని అని, అసలు రాజు నిక్షేపంగా ఇక్కడే ఉండి రాజ్యపాలన చేస్తున్నాడనే పుకారు వారు నమ్మేలా చేరవేస్తారు. అంతలోనే యుగంధరుని ద్వారా అక్కడకు చేరిన దుబాసి తురకల రాయభారం అబద్ధమని మాకు తెలుసు, అమాయకుడైన మా రాజు పోలికలు గల మా పేరిగాడిని వెంటనే మీ చెర నుంచి విడిపించండి, లేకపోతే మీరు మా వద్ద ఖైదీలుగా ఉండిపోతారు అనే హెచ్చరిక సందేశం కూడా వినిపిస్తారు. దానితో ఖుస్రు బృందానికి ఏం చేయాలో పాలుపోని అయోమయ పరిస్థితి ఎదురవుతుంది. ఒకరోజు రాత్రికి రాత్రి ఖుస్రుఖాన్ బృందం ఢిల్లీకి పారిపోతారు. కొన్నాళ్లకు ఢిల్లీ నగర వీధుల్లో ఒక పిచ్చివాడు ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్ అంటూ అరుస్తూ పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటాడు. సుల్తాన్ అతడి సమాచారం తెలుసుకోవడానికి అష్టకష్టాలు పడ్డా ఫలితం రాదు. ఓరుగలు నుంచి పారిపోయి వచ్చిన ఖుస్రుఖాన్ వలీఖాన్ను కలిసి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు అనుకుని అచ్చం అతని పోలికలు గల వ్యక్తిని ఢిల్లీకి తెచ్చామని చెబుతాడు. ఇదే విషయం సుల్తాన్కు తెలిస్తే అతని అసమర్థత బయటపడుతుందని, సుల్తాన్కు అసలు విషయం తెలియకుండా ఉంచడం కోసం విషయం తెలిసిన ఖుస్రుఖాన్ను తనతో పాటు యమునానది ఒడ్డుకు తీసుకువెళ్లి వలీఖాన్ ఖుస్రును తలనరికి తలను ఒడ్డున పాతి మొండాన్ని యమునానదిలో విసిరేస్తాడు. ఈ విషయాన్ని తాను ఢిల్లీ నగరంలో ఏర్పాటు చేసుకున్న తన సేనల ద్వారా తెలుసుకుంటాడు పిచ్చివాడి రూపంలో ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న ప్రతాపరుద్రుడి మంత్రి యుగంధరుడు. ఢిల్లీ సుల్తాన్ ఒకరోజు వలీఖాన్ ఇతర వజీర్లతో కొలువు తీరి ఉండగా వేగుల ద్వారా తమ దర్శనార్థం వర్తకులు వచ్చారన్న విషయం తెలుసుకుని వారికి ఆహ్వానం పలుకగా సభలోకి వచ్చిన వర్తకులు సుల్తాన్కు విలువైన కానుకలు సమర్పించుకుని తాము తెచ్చిన నగలు కొనాలని వేడుకుంటారు. వాళ్ల నగలు కొనదగిల్చిన ఢిల్లీ సుల్తాన్ వాటిని తమ రాజ్యానికి తీసుకురమ్మని అనుమతిస్తాడు. కాని సరుకులు ముందుగా చూడటానికి ఓడల వద్దకు వస్తేనే బాగు అని, సరుకులు సంస్థానానికి తీసుకురావడం ఆలస్యం అవుతుందని వర్తకులు చెప్పడంతో వారి కోరిక మేరకు తానే అక్కడకు వెళ్లడానికి ఒప్పుకుంటాడు. అంతేకాక ఓడలోని సరుకులకు ఖరీదును కూడా తాము నిర్ణయించలేమని చెప్తారు వర్తకులు. మరి నగల ధర ఖచ్చితంగా నిర్ణయించగల నేర్పరులే లేరా అన్న ఢిల్లీ సుల్తాన్ ప్రశ్నకు, గతంలో తమ సరుకులను ఓరుగల్లు మహారాజు కొనేవాడని, వాటి ధర నిర్ణయించడంలో అతను మంచి సమర్థుడు అంటూ అలవాటుగా అనేస్తారు వర్తకుల రూపంలో ఉన్న యుగంధరుడి సేనలు.
విషయం తెలియని

సుల్తాన్ వ్యాపార మోజులో నగలు సరసమైన ధరలకు కొనాలనే ఆశతో తమ వద్ద ఖైదీగా ఉన్న ప్రతాపరుద్రుడిని తీసుకుని వాడలుగల ప్రాంతానికి తన పరివారంతో వెళ్లడం, అక్కడి నగలను చూసిన ప్రతాపరుద్రుడు అవి తమ అంతఃపుర నగలుగా భావించి తన మంత్రి యుగంధ్రుడి యుక్తికి తనలో తానే సంబరపడతాడు. నగల ఖరీదు సరిగ్గా చెప్తాడు. అతడు నిర్ణయించిన ధర మేరకు నగలు కొనడానికి వర్తకులకు సుల్తాన్కు మధ్య ఒప్పందం కుదురుతుంది. సరైన ధర కట్టిన వ్యక్తి నిజమైన కాకతీయ చక్రవర్తి అనే విషయం రూఢి చేసుకున్న సుల్తాన్కు అంతదాకా గల సందేహం తీరుతుంది. కాని వచ్చిన వర్తకులు కూడా ప్రతాపరుద్రుని అనునాయులే అన్న విషయం తెలియని సుల్తాన్ వర్తకులు తెచ్చిన నగలకు తక్కువ ధర నిర్ణయించమని, అందుకు ప్రతిగా శిక్ష నుంచి విముక్తుని చేసి కాకతీయ సామ్రాజ్యం పంపిస్తానని రాజుకు సుల్తాన్ ఆశ పెడతాడు. అందుకు అంగీకరించిన రాజు ఆ రాత్రికి అక్కడే ఉండటానికి నిర్ణయించడం, వచ్చిన వర్తకులు ఆ రాత్రి ఢిల్లీ సుల్తాన్కు అక్కడే విందు వినోదాలు ఏర్పాటు చేయడం, అందులో భాగంగా సుల్తాన్ తెలుగుదేశాన్ని జయించిన కథ ఆధారంగా వ్రాసిన త్రిలింగ విజయం అనే నాటకాన్ని ప్రదర్శిస్తారు. అందులో వలీఖాన్ చక్రవర్తి రూపంలో ఉన్న చాకలిని ప్రతాపరుద్రుడుగా భ్రమించి బంధించి ఢిల్లీకి తీసుకురావడం, తన అసమర్థత సుల్తాన్కు తెలియకుండా వలీఖాన్ విషయం తెలిసిన ఖుస్రూను చంపడం వంటి వలీఖాన్ కుట్రలు ప్రదర్శిస్తారు. విషయం తెలిసిన ఢిల్లీ సుల్తాన్ కోపంతో అక్కడే వలీఖాన్ను అతని సలహాదారులను చంపి ఆ యమునా నదిలోనే పడవేస్తాడు. ఆ అలసటతో సుల్తాన్ అతని పరివారం వాడలో నిద్రలో ఉండగానే అప్పటి వరకు పిచ్చివాడి రూపంలో ఉన్న యుగంధరుడు తనదైన యుక్తి మార్గం ద్వారా క్షేమంగా తమ రాజు ప్రతాపరుద్రుడిని అతని పరివారాన్ని ఊరుగల్లుకు చేరుస్తాడు. తమకు తెలివి వచ్చి తేరుకునే సమయానికి ఢిల్లీ సుల్తాన్ ఓరుగల్లు చక్రవర్తి సభలో ఉండటం ప్రతాపరుద్రుని రాజ్య వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి పరమానందంతో ఆశ్చర్యపోవడమే కాక కాకతీయ రాజ్య ఉన్నతికి పాటుపడుతున్న మంత్రి యుగంధరుడు అతని సేనలు చేస్తున్న యుక్తిదాయక కృషికి ఎంతగానో అభినందిస్తాడు సుల్తాన్. అప్పటి వరకు ఢిల్లీ వీధుల్లో పిచ్చివాడిగా తిరిగిన యుగంధరుడు మందహాసంతో సుల్తాన్ను 6 మాసాల పాటు తమ రాజ్యంలో అతిథిగా ఉండమని కోరడం, ఓరుగల్లు రాజుల ఆత్మీయతకు 6 మాసాలు కాదు, జీవితాంతం ఇక్కడే ఉండాలనిపిస్తుందని సుల్తాను అనడం, యుగంధరుని రాజనీతిజ్ఞతకు మేధోశక్తికి ఢిల్లీ సుల్తాన్తో పాటు సభ యావత్తు ప్రశంసల జల్లు కురిపిస్తుంది. శత్రుత్వం కోరుకున్న ఢిల్లీ సుల్తాన్ను తమదైన యుక్తితో మిత్రునిగా మార్చుకుని అతనిలో పశ్చాత్తాపం కలిగించటం, వలీఖాన్ వంటి దుష్టులను అంతం చేయడం ఈ నాటకంలోని ప్రధాన ఘట్టాలుగా మనం గమనించవచ్చు. కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి 2వ ప్రతాపరుద్రుని జీవితంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా రచించిన ప్రసిద్ధ తెలుగు పద్య నాటకం ఇది. పేరుకు ప్రక్రియాపరంగా పద్య నాటకమే అయినా గ్రాంధిక భాషకు అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా నాటకంలోని పాత్రల స్వభావానికి తగినట్టుగా సహజమైన పాత్రోచిత సంభాషణలు వ్రాసి తెలుగు పద్యక నాటకానికి కొత్తదారులు వేసిన ఖ్యాతి వేదం వెంకటరాయ శాస్త్రి సొంతం చేసుకున్నారు. పేరుకు ఇది ప్రతాపరుద్రీయం అని ఉన్నా దీనిలో ముఖ్య పాత్రధారి సూత్రధారి మంత్రి యుగంధరుడు. అతని తరువాత అంతటి స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న హాస్య ప్రధాన పాత్ర పేరిగాడు. యుగంధరుని తమ్ముడు తాత్కాలిక మంత్రి జనార్దనుడు, విద్యానాథుడు, విశ్వాసరావు, బేతాళరావు, చెకుముఖ శాస్త్రి, ఢిల్లీ సుల్తాన్, వలీఖాన్, ఖుస్రూఖాన్ మొదలైన ప్రధాన పాత్రలతో పాటు పేరిగాడి భార్య ఎల్లి ఈ నాటకంలో కనిపించే ఏకైక స్త్రీ పాత్ర. తెలుగు పద్య నాటకంలో ఒక విశిష్టమైన గుర్తింపు స్థానం సంపాదించిన ప్రతాపరుద్రీయం నాటకంలోని కథా కథనంతో పాటు పాత్రల సృష్టి, నాటక లక్షణాలు అన్నీ ఆదర్శనీయంగా ఉన్నాయి. వీరరస ప్రధానంగా ప్రారంభమైన ప్రతాపరుద్రీయం నాటకంలో అంతర్భాగంగా హాస్యరసం మిళితమై నిలిచింది. సందర్భోచితంగా పద్యాల ప్రాభవం కొనసాగిన సరళమైన సంభాషణలతో నాటకం ఆశాంతం కొనసాగింది. నాటకానికి నాయకుడు ప్రతాపరుద్రుడా లేక యుగంధరుడేనా అన్న సందేహం కొంతకాలం కొనసాగిన చివరికి ప్రతాపరుద్రుడే నాయకుడు అన్న విషయం తేట తెల్లమవుతుంది. రాజకీయ ప్రధానమైన వీరరసం కలిగిన చక్కటి చారిత్రక తెలుగు పద్య నాటకం ఇది. ఒక విశిష్ట స్థానాన్ని పొందడమే కాదు,

0: రచయిత వేదం వారికి కూడా అంతే విలువను గుర్తింపును అందించింది. అంతేగాక తొలి కళాప్రపూర్ణ బిరుదు పొందిన నాటక రచయితగా వేదం వారు చరిత్రలో స్థానం పొందారు.
1: మీరింతవరకు ప్రజారంజక చారిత్రక నాటకం ప్రతాపరుద్రీయం డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: 10 లక్షల లాటరీ నాకా?
4: తెలంగాణ
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయ తెరంగిణి కార్యక్రమంలో కొన్ని సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన సీతారామశాస్త్రి, సంగీతం కెవి మహాదేవన్.

కార్యక్రమంలో తర్వాత స్వర్ణకమలం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి కార్యక్రమంలో బొంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా ఒక ప్రకటన.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బొంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం వింటారు.

మీరింతవరకు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బొంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

కార్యక్రమంలో తర్వాత అడవిరాముడు చిత్రంలో చిత్ర సంగీత మాలతి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా బురద పుల్ల
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. ఈ చిత్రంలో చక్రి పాడిన పాట, గీత రచన కందికొండ, సంగీతం చక్రి.

కార్యక్రమంలో తర్వాత ఆనంద్ చిత్రంలో శ్రేయా ఘోషల్ పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అనుకోకుండా ఒకరోజు. ఈ చిత్రంలో శ్రేయా ఘోషల్ పాడిన గంగరాజు గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అపరిచితుడు చిత్రంలో టిప్పు నకుల్ జీవి ప్రకాష్ పాడిన పాట. గీత రచన భువన చంద్ర, సంగీతం హారిస్ జయరాజ్.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడు.

0: గుడుగా తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అతడు చిత్రంలో కార్తీక్ కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆటోనగర్ సూర్య చిత్రంలో విజయ్ ప్రకాష్ పాడిన పాట, గీతరచన అనంత శ్రీరామ్, సంగీతం అనూప్ రూబెన్స్.

0: మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు గతం పునాది భవిష్య సౌధం రూపకం వింటారు.
1: గతం పునాదిపై భవిష్య సౌధం రూపకం. రచన సమర్పణ మడిపల్లి దక్షిణామూర్తి. వినండి గతం పునాదిపై భవిష్య సౌధం.

0: అత్యంత ప్రాచీన సంస్కృతి, నాగరికతల ప్రభావాన్ని ప్రపంచ దేశాల్లో కూడా ప్రతిఫలింపజేసింది మన దేశం.
1: సింధు నాగరికత కాలం నుండి ప్రపంచ నాగరికతకే నడత నేర్పింది భరతజాతి.
0: అన్యదేశాలతో వాణిజ్య సాంస్కృతిక సంబంధాలతో అపార మేధా సంపత్తితో అలరారింది భారతీయ సంస్కృతి.
1: గంగా గోదావరి వంటి జీవధారలతో సుజల సుఫలమయమై పచ్చగా బతుకుతున్న భారతీయుల్ని వ్యాపారం పేరుతో దోపిడీ చేసింది బ్రిటిష్ సామ్రాజ్యవాదం.
0: కుల మత ప్రాంతాల్ని వేలెత్తి చూపించి ఏకత్వాన్ని చిన్నాభిన్నం చేసిన కుటిల రాజనీతి వారిది.
1: అయినా ఆ అణచివేత ఎన్నాళ్ళో సాగలేదు. రవి అస్తమించనంత రాజ్యం విస్తరించిన, నవీన పరిజ్ఞానం ఆధునిక ఆయుధాలు కూర్చిన ఆ సేతు హిమాచలం ఉత్తుంగ తరంగాలై ఎగసిన భారత స్వాతంత్ర్యచ్చ ముందు తలవంచక తప్పలేదా మ్లేచ్చులకి.
0: స్వేచ్ఛ జీవి సహజ లక్షణం.
1: తమ తల్లి భారతిని బంధవిముక్తను చేయాలన్నది ప్రజలందరి ప్రగాఢ వాంఛ అయింది.
0: ప్రపంచ స్వాతంత్ర్యోద్యమాలలోనే భారత స్వాతంత్ర సంగ్రామమంతటి విస్తృతమూ విశిష్టమూ మరొకటి లేదు.
1: కుల మత వయో వర్గ ప్రసక్తి లేకుండా ప్రజలందరి హృదయాల్లో పెళ్లుబికిన స్వాతంత్ర కాంక్షకు పరాకాష్ఠ, ఏళ్ల తరబడి దేశం నలుమూలలా సాగిన ఎన్నో ఉద్యమాలు.
2: ఎదరగిలిన చిచ్చు నాప ఎవరి తరము ఎవరి తరము, ఆ సేతు హిమాచలము మ్రోగెను స్వేచ్ఛారవము. ఎదరగిలిన చిచ్చు నాప ఎవరి తరము ఎవరి తరము, ఆ సేతు హిమాచలము మ్రోగెను స్వేచ్ఛారవము.

సంస్కరణ సదాశయం స్వాతంత్ర్యం తుది గమ్యం. అతివాదులు మితవాదులు అందరిదొకటే ధ్యేయం. సంస్కరణ సదాశయం స్వాతంత్ర్యం తుది గమ్యం.

0: ఘనం సైమన్ నిరసననాదం శాఖలుగా విస్తరిల్లే భారత స్వేచ్ఛావాదం.
1: రవీంద్రుని శాంతినికేతన్, రాజా రామ్మోహన్ రాయ్ సంస్కరణవాదం సాంస్కృతిక చైతన్యానికి బాసటగా నిలిచాయి. వివేకానందుని బోధలు స్ఫూర్తిని, భారతి కీర్తిని దేశదేశాలకు పంచాయి.
2: క్షుద్రం హృదయ దౌర్బల్యం, బలహీనతే పాపం, బలహీనతే మృత్యు, భయం ఏడిపిస్తుంది, కృషింపచేస్తుంది అని మన ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. మన దేశానికిప్పుడు మెతకతనం పనికిరాదు. ఇనప కండలు, ఉక్కు తీగల్లాంటి నరాలతో సంకల్ప బలం కావాలి మనకు.
3: అది 1919 అమృతసర్లో ప్రశాంతంగా సభ జరుపుకుంటున్న వారిని దారుణంగా కాల్చి చంపించాడు జనరల్ డయ్యర్. భారత జాతీయోద్యమ చరిత్రలో రక్తపు మరకగా మిగిలిన రోజది.
1: భారత స్వాతంత్ర్యోద్యమానికి ప్రపంచ ఉద్యమాల్లో ప్రత్యేకత తెచ్చిపెట్టినవి సత్యాగ్రహం, అహింసా విధానాలే.
3: గాంధీ లేనిదే భారత స్వాతంత్ర్యోద్యమం లేదు. అంతటి ప్రధాన స్థానం బాపూజీది.
1: బాపూజీ ప్రజాజీవన ఉద్ధృతి ప్రారంభం బీహార్లోని చంపారణ్ రైతుల పోరాటం.
3: అణ్వాయుధాల కన్నా అతి ప్రభావవంతమైన ఆయుధాలు ప్రపంచానికి అందించారు మహాత్మా గాంధీ. అవే సత్యాగ్రహం, అహింస. 1928 సైమన్ కమిషన్కు నిరసనగా బొంబాయి, లక్నో, పాట్నా మొదలు దేశమంతటా అనేక ఉద్యమాలు పెలుపికాయి.
1: ఈ ఉద్యమమే ఓ జాతి రత్నాన్ని మన నుండి దూరం చేసింది. అతడే లాలా లజపతి రాయ్.
4: ప్రజలారా, సైమన్ కమిషన్ కు తీవ్ర నిరసనను వ్యక్తం చేయండి. మన దేశ రాజ్యాంగాన్ని సమీక్షించడానికి వేలాది మైళ్ళ దూరం నుంచి ఎవరో రావడం ఏమిటి? ఈ కమిషన్ లోని 6 సభ్యులు ఆంగ్లేయులే. ఏ భారతీయులకు చేత కాదా, సేవ లేదా? మనకి కమిషన్ వద్దు. సైమన్, సైమన్, సైమన్,
5: ఇట్ ఇస్ టూ మచ్. సెండర్స్ బీట్ హిమ్.
4: అబ్బా,
6: మా లాలనే కొడతారు.
4: ఆగండి, ఆగండి. నా మీద పడ్డ ఈ ప్రతి దెబ్బ బ్రిటిష్ సామ్రాజ్య శవపేటికకు ఒక్కొక్క మేక అవుతుంది. సైమన్, గో బ్యాక్. సైమన్, గో బ్యాక్. సైమన్, గో బ్యాక్.

0: ఆ దెబ్బల కారణంగానే లాలా లజపతిరాయ్ కీర్తిశేషులయ్యారు.
1: ఈ సంఘటనకు స్పందించి శాండర్స్ను చంపిన నేరానికి గాను లాహోర్ కుట్ర కేసులో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు మరణశిక్ష పడింది.
0: 1930 సబర్మతి సమావేశంలో శాసనోల్లంఘన ఉద్యమ నాయకత్వం గాంధీకి అప్పగించింది కాంగ్రెస్.
2: శాసనోల్లంఘనాన్ని ప్రారంభించే ముందు నేను కోరేది మద్య నిషేధం, ఉప్పు పన్ను రద్దు, స్వదేశమిల్లుల రక్షణ వంటివి. మరో విషయం, బ్రిటిష్ ప్రభుత్వాన్ని సంఘటిత దౌర్జన్యం, టెర్రరిస్టులది అసంఘటితం, ఈ రెంటినీ ఎదిరించడానికి నా అహింసా ఆయుధాన్ని ప్రయోగించక తప్పదు. నేను ఇంకా ఉపేక్షిస్తే దేశాన్ని రెండు రకాల దౌర్జన్యాలకు

0: ఆలోచించినట్లవుతుంది.
1: ఆ సంవత్సరంలోనే దండి ఉప్పు సత్యాగ్రహం, పటేల్ నాయకత్వంలో బార్డోలీ సత్యాగ్రహం జరిగాయి.
2: ఇక భారత స్వాతంత్ర చరిత్రలో కోట్లాది ప్రజల్ని పాల్గొనేలా చేసింది క్విట్ ఇండియా ఉద్యమం.
1: 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని గాంధీ ప్రారంభించకముందే దేశవ్యాప్తంగా వేలాది కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్టు చేశారు.
2: నేతలు లేనిదే ఉద్యమం సాగుదో అనుకున్న ఆంగ్లేయుల ఆశలు అడియాశలైపోయాయి. ఆ చర్య సామాన్య ప్రజల్లో, యువతలో కొత్త ఉద్వేగాన్ని, ఆవేశాన్ని పెంచింది.
1: దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా నినాదాలు ప్రతిధ్వనించాయి.
2: మన్నెం అడవి పులి అల్లూరి నుండి ఆంధ్ర కేసరి దాకా ఎందరో తెలుగువారు కూడా స్వాతంత్ర్యోద్యమంలో ఎనలేని త్యాగాలు చేశారు.
1: భారతీయులు చేపట్టిన ఆయుధాలు సత్యాహింసలే, అయినా వేలాది మందిని ఇంగ్లీష్ సైన్యం బలికొన్నది.
2: 1947 ఆగస్టు 14న సమావేశమైన భారత రాజ్యాంగ పరిషత్తు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించింది. తిరుగులేని గాంధీజీ నాయకత్వాన్ని వేణోళ్లా ప్రస్తుతించింది.
1: అది అర్ధరాత్రి, కానీ భారతదేశమంతటా స్వాతంత్ర భానోదయ కాంతిపుంజాలు వెలిగాయి. ఆంగ్లేయ పాలనాంధకారాన్ని పారద్రోలాయి.
2: ఢిల్లీ నేత్ర పర్వంగా అలంకృతమయ్యింది. లక్షలాది ప్రజలు ఎర్రకోట వద్ద చేరారు.
1: వేదికపై జాతీయ నాయకులు, కొంచెం దూరంగా మౌంట్ బాటన్, ఆయన సలహాదారులు.
2: 31 ఫిరంగులు పేలాయి. జయ జయ ధ్వానాలు మిన్నుముట్టాయి. త్రివర్ణ పతాక సిరమెత్తి నిలిచిన సువర్ణ ఘడియలవి.
1: ప్రతి భారతీయుని ఎదలో చైతన్యాన్ని ప్రజ్వలింపచేసింది మన ప్రథమ ప్రధాని ప్రసంగం.
3: అనేక సంవత్సరాల క్రితం మనం చేసిన స్వాతంత్ర ప్రతిజ్ఞ ఇంకా పూర్తిగా నెరవేరలేదు, కానీ దాదాపుగా నెరవేరింది. అర్ధరాత్రి సమయంలో ప్రపంచం అంతా నిద్రపోతున్నప్పుడు మన భారతదేశం మేల్కొని స్వాతంత్రం ప్రకటించుకుంటున్నది. ఇది చిరకాలంగా మౌనం వహించిన జాతి అంతరాత్మ మేల్కొన్న సమయం, ముందు నడవమని ప్రబోధిస్తున్న సమయం, గతం నుండి భవిష్యత్తుకి అడుగు వేసే సమయం, చరిత్రలో బహు అరుదుగా లభించే సమయం. నా స్వతంత్ర భారత ప్రజలారా, ఈ పవిత్ర సమయంలో భారతదేశ సేవకు, భారత ప్రజల సేవకు, ప్రపంచ ప్రజల ఉన్నత ఆశయాలకు అంకితమవుదాం.
1: స్వేచ్ఛను మించిన బాధ్యత లేదు. స్వేచ్ఛే ప్రాణాధారమైన ప్రజాస్వామ్యంలో ఆ బాధ్యత మరీ సున్నితమైంది, మరీ విస్తృతమైంది కూడా.
2: బాపు చూపిన బాటలో నడుస్తూ భారతదేశానికి ఒక రూపాన్ని, మార్గాన్ని ఏర్పరచింది నెహ్రూ నాయకత్వం.
1: గాంధీజీ ప్రభావం నెహ్రూకో, భారతీయులకో పరిమితం కాలేదు. గాంధీ మార్గం ప్రపంచ మానవాళికే కొత్త ప్రబోధంగా నిలిచింది. నెహ్రూ మాటల్లో చెప్పాలంటే,
3: మంత్రముగ్ధుల్ని చేసే గాంధీజీ వ్యక్తిత్వం, ఆయన ఆచరించి చూపిన అహింసా మార్గం ప్రభావం ఏ ప్రమాణాలతో కొలవడానికి సాధ్యం కాదు. అహింసా మార్గం అమూల్య విలువ దేశ దేశాలకు, తరతరాలకు అందించబడుతుంది. మానవత్వం సాగినంతకాలం శాశ్వతంగా నిలిచి ఉండేది గాంధీ తత్వం.
1: గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం నెహ్రూ పంచాయతీ వ్యవస్థకు పునాదులు వేశాడు.
2: పంచశీలతో దేశాల మధ్య సంబంధాలు సుగమం చేశాడు.
1: ఆధునిక ఆలయాలైన ఆనకట్టలు నిర్మించాడు.
2: పంచవర్ష ప్రణాళికల్లో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ప్రగతికి బాటలు వేశాడు. సాంకేతిక రంగ వికాసానికి పునాదులు వేశాడు.
1: జై జవాన్, జై కిసాన్ అంటూ నెహ్రూ ప్రణాళికలను ఫలవంతం చేసే కృషి చేశారు లాల్ బహదూర్ శాస్త్రి.
2: రైతుకు అండగా నిలిచి ఆహార రంగంలో స్వయం సమృద్ధిని కాంక్షించాడు. రక్షణ రంగాన్ని సువ్యవస్థితం చేశాడు శాస్త్రి.
1: గరీబీ హటావో నినాదంతో దారిద్ర్య రేఖకు దిగువనున్న వారిని ఉద్ధరించటం ప్రధాన ధ్యేయమైంది మన మూడో ప్రధాని ఇందిరాగాంధీకి.
2: 20 సూత్రాల పథకం, భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ, పర్యావరణ పరిరక్షణ, రోదసి విజ్ఞాన రంగం, ఉపగ్రహ సాంకేతిక రంగం, ఇలా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులతో దేశాన్ని సర్వతోముఖంగా ముందుకు నడిపి

0: పేరు ఇందిరాగాంధీ. దేశాభివృద్ధిలో ప్రతివారూ పాలు పంచుకోవాలన్నదే ఇందిరాగాంధీ ఆకాంక్ష.
1: సహనశీలతే మన దేశానికి ప్రపంచంలో ఒక ప్రత్యేకతను తెచ్చింది. కుల, మత, ప్రాంత, భాషా విభేదాలు లేకుండా ప్రతి భారతీయ పౌరుడు అన్ని జాతీయ నిర్మాణ కార్యక్రమాల్లో ఒక అనివార్య భాగం కావాలి. ఈ దేశ నిర్మాణమే మన లక్ష్యంగా మనమంతా ముందుకు సాగాలి.
0: ప్రాథమిక హక్కులకు తోడుగా పౌర బాధ్యతలు కూడా రాజ్యాంగంలో చోటు చేసుకుంది ఇందిరాహయాంలోనే. దేశ సమగ్రత సంరక్షణ కోసం ఇందిర పాలనాకాలంలో చాలా త్యాగాలు చేయవలసి వచ్చింది.
1: మనది సువిశాలమైన దేశం, సమైక్యంగా శక్తిని జాగృతం చేసుకుని ముందుకు నడవాలి. ఈ దేశాన్ని సహనానికి, శాంతికి, మత సామరస్యానికి నెలవుగా తీర్చిదిద్దాలి. అందుకు నా జీవితాన్ని అంకితం చేసే ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నంలో నా యావత్ శక్తియుక్తులు ధారపోయటానికి అవసరమైతే దేశం కోసం నా ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నాను.
0: నిజంగానే దేశ విచ్ఛిన్నకర శక్తులు కొన్ని ఆ మహోన్నత వ్యక్తిని పొట్టన పెట్టుకున్నాయి.
2: ఇందిరాజీ ఆశయాలను ఆచరణలో సాధించేందుకు ప్రయత్నించాయి తరువాతి ప్రభుత్వాలు.
3: వచ్చే 21వ శతాబ్దంలోకి ఒక గొప్ప దేశంగా నా దేశం అడుగు పెట్టాలి. అన్ని రంగాల్లో అన్ని వేళలకు సరిపడే అభివృద్ధి సాధిస్తేనే అది సాధ్యమవుతుంది. శక్తివంతమై, స్వేచ్ఛాయుతమై, స్వావలంబనతో ప్రపంచ దేశాల వరుసలో నా దేశం అగ్రగామి కావాలన్నది నా ఆకాంక్ష.
0: ఆ ఆకాంక్ష మన యువనేత రాజీవ్ది.
2: దేశ నిర్మాణంలో యువత పాత్ర ప్రాధాన్యతను గుర్తించిన తొలి నేత రాజీవ్ గాంధీ.
0: భౌతిక వనరుల కన్నా మానవ వనరులు శ్రేష్టమైనవని, మానవ వనరుల అభివృద్ధిని కాంక్షించిన వాడు రాజీవ్ గాంధీ.
2: టెక్నాలజీ రంగం, ఉపగ్రహ సమాచార రంగం, నూతన విద్యా వ్యవసాయ విధానాలతో సమతుల్య అభివృద్ధికి దోహదం చేసిన వాడు రాజీవ్.
3: జాతీయ ఉత్పత్తికి ప్రేరకంగా, జాతి సమగ్రతకు స్ఫూర్తిగా, మన మహోన్నత సాంస్కృతిక వారసత్వం పునాదిగా విద్యా విధానాన్ని పునర్నిర్మించాలి.
2: అభివృద్ధి కోసం దేశాల పరుగులో మనం ముందుండాలన్నదే రాజీవ్ కోరిక.
3: మనం ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించాలి. అది మన వ్యవసాయ శాస్త్రజ్ఞుల చేతుల్లోనే ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచాలి, ఉపాధి అవకాశాల్ని పెంచాలి, గిట్టుబాటు ధరలు అందించాలి, శ్రమకు తగిన ఫలం పొందేలా కనీస వేతనాలను అందించాలి.
2: భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు కాంక్షించిన ఆ యువజ్యోతి అర్ధాంతరంగా ఆరిపోయింది.
0: తల్లి దేశీయ ఉగ్రవాదానికి బలైతే తనయుడు అంతర్జాతీయ టెర్రరిజానికి బలైపోయాడు. గాంధీ చూపిన అహింసా మార్గానికి తీరని కళంకంగా మన దేశ రాజకీయాల్లో రక్తపాతం ఇద్దరు నేతల్ని మనకు దూరం చేసింది.
2: కానీ ఆ యువజ్యోతి కాంతులు మన దేశాన్ని 21వ శతాబ్దంలోకి సగర్వంగా నడిపించటానికి మార్గదర్శనం చేస్తూనే ఉన్నాయి. ఆర్థిక బలహీనతలు, గాయపడుతున్న మత సామరస్యం వంటి విషమ పరిస్థితుల్లో అధికారం చేపట్టింది ప్రస్తుత ప్రధాని శ్రీ పివి నరసింహారావు ప్రభుత్వం.
0: దేశీయంగా బలహీనపడుతోన్న ఏకతా సూత్రాన్ని కాపాడటం చాలా సున్నితమైన అంశం. సంయమనంతో, ప్రజా సహకారంతో ఐక్యతా పునఃస్థాపన సాధ్యమయ్యింది.

0: సరళీకృత ఆర్థిక విధానం ఆధారంగా దిగజారిపోతున్న మన ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచింది ప్రస్తుత ప్రభుత్వం.
1: పంచాయతీల్ని పటిష్టం చేయటం, ప్రజలందరికీ ఉపాధి హామీ, పారిశ్రామిక ప్రగతి వంటి విషయాలకి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది ప్రభుత్వం.
0: ప్రజల చేత, ప్రజల కోసం ప్రజలే పాలించుకునే ప్రజాస్వామ్య పద్ధతి ప్రశస్తమైన పాలనా విధానంగా పరిగణించబడుతోంది.
1: ప్రపంచ దేశాలన్నీ ప్రజాస్వామ్యం వైపే మొగ్గు చూపుతున్నాయి. వ్యక్తి అభీష్టానికి పెద్దపీట వేసేదే ప్రజాస్వామ్యం.
0: మన భారత రాజ్యాంగ రచనాధ్యక్షుడు, మేధావి అయిన అంబేడ్కర్ ప్రజాస్వామ్యపు ప్రాణం ప్రజల ఇష్టంలోనే ఉందన్నారు.
2: ప్రజాస్వామ్యాన్ని మన ఇష్టప్రకారం పైనుంచి విధించలేం. రక్తపాతం లేకుండా ప్రజల సాంఘిక ఆర్థిక జీవితాల్లో విప్లవాత్మక మార్పును తీసుకువచ్చేదే నిజమైన ప్రజాస్వామ్యం. రాజకీయాలలో వీరపూజ, వ్యక్తి ఆరాధన ఏమాత్రము పనికిరావు. ఈ ధోరణి ప్రజాస్వామ్యాన్ని నిరసింపచేసి నిరంకుశత్వానికి దారితీస్తుంది.
0: మనం మన కోసం ఏర్పరచుకున్న ప్రభుత్వం కనుక ప్రతి అడుగున మన బాధ్యతే ప్రధానమైంది.
1: ప్రభుత్వం మన పాలనా సౌలభ్యం కోసం మనం ఏర్పరచుకున్న ఒక అంగం మాత్రమే. మనం ఎలా ఉంటే మన ప్రభుత్వం అలా ఉంటుంది.
2: ప్రజాస్వామ్యం జయప్రదం కావాలంటే హక్కులతో పాటు బాధ్యతల్ని కూడా గుర్తించాలి
0: అన్న అంబేడ్కర్ మాటల స్ఫూర్తిగా, బాధ్యతాయుతంగా సమాజ వికాసమే ధ్యేయంగా,
1: సమతుల్య శాశ్వత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు నడుద్దాం.
3: మీరు ఇంతవరకు గతం పునాదిపై భవిష్యత్తు సౌధం రూపకం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు బద్రి చిత్రంలో రమణ గోగుల సునీత పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం రమణ గోగుల.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట బాహుబలి చిత్రంలో రేవంత్ మోహన భోగరాజు పాడిన చైతన్య ప్రసాద్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బంగారం చిత్రంలో ఉదిత్ నారాయణ, అనురాధ శ్రీరామ్ పాడిన పాట, గీత రచన భువనచంద్ర, సంగీతం విద్యాసాగర్.

కార్యక్రమంలో తర్వాత బావ బావమరిది చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి సుందరరామ్మూర్తి గీతం, సంగీతం రాజ్ కోటి.

కార్యక్రమంలో తర్వాత బావగారు బాగున్నారే చిత్రంలో హరిహరన్ సుజాత పాడిన సిరిగన్నెల గీతం, సంగీతం మణిశర్మ.

మీరు వింటున్నారు 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట భారతీయుడి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడిన పాట. గీత రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట బొబ్బిలి రాజా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం ఇళయరాజా.

మీరు ఇంతవరకు బృందావనం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. గీత రచన వేటూరి, సంగీతం విద్యాసాగర్. కార్యక్రమంలో తర్వాత బిజినెస్ మ్యాన్ చిత్రంలో తమన్ సుచిత్ర పాడిన పాట, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక
2: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిన్నారాయుడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీతరచన భువనచంద్ర, సంగీతం ఇళయరాజా.

మీరు ఇంతవరకు విన్న పాట చిరుత చిత్రంలో రంజిత్ శ్వేతామోహన్ పాడిన పాట, గీత రచన విశ్వా, సంగీతం మణిశర్మ. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట చూడాలని ఉంది చిత్రంలో హరిహరన్ పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట డెకాయిడ్ చిత్రంలో రామ్ మిరియాల హరిప్రియ పాడిన పాట. గీతరచన భాస్కర్ భట్ల, సంగీతం భీమ్స్ సిసిరోలియో.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఓజీ చిత్రంలో హర్ష దర్వీముల పాడిన పాట, గీత రచన విశ్వ, సంగీతం ఎస్ఎస్ తమన్.

కార్యక్రమంలో తర్వాత పెద్ది చిత్రంలో ఏఆర్ రెహమాన్ పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట లక్కీ భాస్కర్ చిత్రంలో ఉషా ఊతప్ప పాడిన పాట. గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

కార్యక్రమంలో తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో విశాల్ దాడ్లాని హరిప్రియ పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం బీబీ క్లాక్ టైం 12:05 దాటింది. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జీ లక్ష్మి. మిమ్మల్ని అలరించడంతో పాటు మనసుతో ఆలోచింపచేసే ఆనందింపచేసే పాటలు సిద్ధంగా ఉన్నాయి ఇవాల్టి అమృత గీతంలో. పెళ్లి పాటల్లో సీతారామ కళ్యాణం చిత్రంలోని పాటకేదీ రాదు సాటి అనేది జగమెరిగిన సత్యం. కాని ఆ పాటకు సాటిగా ప్రేక్షకులందరి అభిమానాన్ని జేజేలను అందుకున్న అద్భుతమైన సాహిత్యం రచించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మురారి సినిమాలో. అసలు ఇప్పుడు అలాంటి పాటను ఇష్టపడతారా అని అప్పట్లో చాలామంది సందేహించినా కృష్ణవంశీ గారి పట్టుదలతో, మన మీద ఉన్న నమ్మకంతో, అంటే మంచి పాటలను సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో కృష్ణవంశీ గారు రూపొందించిన ఈ పాటను మణిశర్మ గారు స్వరపరిచారు. దిగ్గజ గాయని జిక్కి మెలోడీ క్వీన్ సునీత సందగారు పాడిన ఈ గీతం ఎంత హిట్ అయిందో, కృష్ణవంశీ గారు ఎంత అందంగా అద్భుతంగా తెరకెక్కించారో తెలియని తెలుగు వాళ్లుంటారా? మరి విందామా, ఇంకెందుకు ఆలస్యం?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అమృత గీతం టైం ఆన్ వివిధ్ భారతి 102.8 FM.

ఎవరికైనా అర్థమయ్యే, ఎవరైనా అలవోకగా పాడగలిగే చిన్న చిన్న పదాలతో చంద్రబోస్ గారు అర్థవంతమైన పాటలను ఎంత అద్భుతంగా రాస్తారు కదా. చమత్కారంతో చణుకులను ప్రాసలను జోడించి తెలుగు భాష ఎంత అందంగా ఉంటుందో తెలియచేసేలా రాసిన పాటన ఆది చిత్రంలోని నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు కదా. పొగడ్తతో కూడిన పొసెసివ్నెస్ ని ఎంత అద్భుతంగా చెప్పారు. ఇక ఈ పాట ఎంత సూపర్ హిట్ అందరికీ తెలుసు అనుకోండి. చంద్రబోస్ గారికి సినీ గీత రచయితగా మంచి గుర్తింపునిచ్చింది. మణిశర్మ గారు స్వరపరిచిన ఈ యుగళ గీతం మీకోసం.

మీరు వింటున్నారు అమృత గీతం ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం. దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మను పుట్టించారంటారు. మరి ఆ అమ్మ తన బిడ్డ ఎదుగుదలను, నూరేళ్ల భవిష్యత్తును ఊహిస్తూ ఆశీర్వదిస్తూ పాడే అమృతగీతం యమలీల చిత్రంలోని సిరులొలికించి చిండి నవ్వులే మణిమాణిక్యాలు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అక్షరీకరించిన అమ్మ ప్రేమను వీణుల విందుగా స్వరపరిచారు ఎస్పి కృష్ణారెడ్డి గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగారుల స్వరాల నుంచి జాలవారిన ఈ అమృతగీతం వినిద్దామా?

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం అమృత గీతం టైం. తెలుగు వ్యాకరణం అక్షరాలతో ఎన్ని అద్భుతాలు చేయొచ్చో, భావాలను వ్యక్తం చేసే పాటలు ఎలా రాయొచ్చో మన తెలుగు సినీ కవులు చాలాసార్లు నిరూపించారు. మనకు నచ్చాయనుకోండి, అలాంటి గీతాల్లో పెళ్లి సినిమాలోని జావిలమ్మ నీకు అంత కోపమా అంటూ సీతారామ శాస్త్రి గారు తన కలంతో కురిపించిన వెండి వెన్నెల విన్నవారిని ఎవరినైనా సరే అలా కరిగించేస్తుంది. ప్రతి వాక్యం మాతో పూర్తవడం ఈ పాట ప్రత్యేకత అయితే, ఎస్ఏ రాజకుమార్ గారు అందించిన సంగీతం మంత్రముగ్ధులను చేస్తుంది. గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ గీతం నిజంగానే అమృతంలా అనిపిస్తుంది వింటున్నప్పుడు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సమయం 12:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 నిమిషాలకు. ఈట్ ఫిట్ తో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు

0: ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యకుడు గై ఫార్మలెన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆవిష్కరణలు, మొబిలిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల సహా పలు రంగాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకార పురోగతిని నాయకులు సమీక్షించనున్నారు. అంతకుముందు స్విట్జర్లాండ్ అధ్యకుడు గై ఫార్మలెన్ 3 రోజుల భారత పర్యటన కోసం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో రోడ్డు, రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా స్వాగతం పలికారు. ఆయనతో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇక రాష్టపతి భవన ప్రాంగణంలో స్విస్ అధ్యకుడికి రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా గై ఫార్మలెన్ మాట్లాడుతూ భారత్ స్విట్జర్లాండ్ సంబంధాలు ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు.
1: The visit is an excellent opportunity to emphasize the importance that both Switzerland and India attach to this relationship. The relationship between our two countries is built on shared democratic values as well as on trust and mutual respect. My visit is a stepping stone towards a further growth, deepening and strengthening of our close, broad and long-standing partnership.
0: ఈ సాయంత్రం రాష్టపతి ద్రౌపది ముర్మును గై ఫార్మలెన్ కలుస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా స్విస్ అధ్యకుడితో సమావేశమవుతారు. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మునిచ్ లీడర్స్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ కీలక దశకు చేరుకుందని, ఈ ఒప్పందంపై ఎంతో కఠినంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత భారత్కెంతో అనుకూలంగా ఉందని సీతారామన్ పేర్కొన్నారు. దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, అసమానతలు స్పష్టం చేసేందుకు చర్చలు ఒక కీలక వేదికగా ఉపయోగపడతాయని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.
2: It's been a hard and very rigorously negotiated agreement. The agreement's negotiations are still ongoing, although we'd like to believe that both the sides have reached a plateau beyond which giving or taking might be very, very difficult. But maybe if there are rooms to operate from, both sides would do it.
0: వికసిత్ భారత్ సాధనకు ప్రతి సంస్థ ఎదుగుదలకు తోడ్పడే ఆర్థిక వ్యవస్థ అవసరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2017లో వచ్చిన జీఎస్టీ దేశంలో ఏకీకృత పన్ను విధానం తెచ్చిందని పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. ఆగస్టు నాటికి జీఎస్టీ నమోదులు 15% పెరిగి 71 లక్షలకు చేరాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా పన్ను రేట్లు తగ్గించడం, చెల్లింపు ప్రక్రియ సులభతరం చేయడమే లక్ష్యంగా నెక్స్ట్ జెన్ జీఎస్టీని తెచ్చినట్టుగా మంత్రి చెప్పారు. త్వరలో తదుపరి దశ సంస్కరణలు జీఎస్టీ కౌన్సిల్ ముందుకు వస్తాయని, ఇవి ప్రజలకు, వ్యాపారులకు ఎంతో లబ్ది చేకూరుస్తాయని సీతారామన్ తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు ఎదురైన సందర్భాల్లో రష్యా ఎల్లప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ, ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికి పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు.
3: For us, Russia and Soviet Union before that was a country that stood by us in many ways when our security, when our territorial integrity was under threat. And at a time when much of the world preferred backing a military regime next to us, Russia was a country with which our relations were very good and it has, you know, we are obviously shaped in many ways by that legacy.
0: ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్, ఈ సంక్షోభం తొందరగా ముగియాలని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ శాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాణి దుర్గావతి జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. ప్రజల సంక్షేమం, అభివృద్దికి రాణి దుర్గావతి అత్యంత ప్రాధాన్యమిచ్చారని, సుపరిపాలన, దూరదృష్టికి ఆమె పాలన ప్రతీకను కొనియాడారు. రాణి దుర్గావతి చూపిన సాహసం, త్యాగం, ఆదర్శాలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రక్షణ మంత్రి తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలు

అదాలత్కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు పెన్షన్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించిన చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదుల పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుండి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్లతో మొత్తంగా 28797 ఫిర్యాదులకు గాను 20676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగబిల్ టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ అండ్ మిథనాలు తీసుకుని బంగ్లాదేశ్లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం, ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లటం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నదీ ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. భారత్, కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకెళ్తున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరి నాటికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన, కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్, కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదు కాగా, కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్లకు చేరాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లో 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20,000 పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్త ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్ ఐచీ నగోయాలో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణ, 27 రజత, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలతో ముగించింది. పతక పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. పురుషుల, మహిళల క్రికెట్, కబడ్డీ, హాకీ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడం ఈ క్రీడల్లో భారత్ సాధించిన ప్రత్యేకత. అలాగే ఆర్చరీలో 9 పతకాలు, బాక్సింగ్లో 3 స్వర్ణాలతో సహా 6 పతకాలు, రెజ్లింగ్లో 6 పతకాలను భారత్ సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫర్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుది రూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్, కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒట్టవాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

90.8 ఎఫ్ఎం వీవీ స్టూడియోలో టైం 12:40 దాటింది. వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుకు చక్కటి పాట విందాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

థాయిలాండ్ మూవీ నుంచి ఒక మెస్మరైజింగ్ మెలడీ డ్యూట్ వినిసం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. ఈట్ ఫిట్ టైం. గ్రీన్ టీ వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుందని చాలా మంది ఈ మధ్య ప్రతిరోజు ఒక కప్పు తీసుకుంటున్నారట. మరి నిజంగానే గ్రీన్ టీ ఒబెసిటీ బారిన పడకుండా చేస్తుందా? నిపుణులు ఏమంటున్నారు? అసలు గ్రీన్ టీ వల్ల ఉపయోగాలేంటి? ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వింటూ ఉండండి ఈట్ ఫిట్ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ సాంగ్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
2: మీరు వింటున్నారు ఈట్ ఫిట్, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి గ్రీన్ టీ అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా గ్రీన్ టీ హెల్త్ కి చాలా మంచిదట తెలుసా? ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉండి చాలా మేలు చేస్తాయట మనకి. ఇక గ్రీన్ టీలో కెఫిన్ కూడా కాస్త ఎక్కువగా ఉండి మెటబాలిజం పెంచడానికి ఉపయోగపడుతుందంటారు పోషకాహార నిపుణులు. మరి ఇంకా ఉన్నాయి గ్రీన్ టీ కబుర్లు, చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. ఇప్పుడు మీకోసం మరో సూపర్ ట్రాక్ వినేద్దామా?

0: ఎంతైనా మెలోడికం బీట్ సాంగ్స్ ఇచ్చే జోషే వేరు కదా. పర్టికులర్ గా ఇలాంటి డ్రౌజీ టైంలో ఇలాంటి పాటలు వింటుంటే వీళ్ళు జోష్ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతాం. అందుకే పాట వినిపించాను, వింటూ ఉండండి. 8 ఫిట్ చెప్తాను ఇంకా గ్రీన్ టీ అడ్వాంటేజెస్ గురించి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పేయ్ బై బై.
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మరి గ్రీన్ టీ అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గ్రీన్ టీ వల్ల 70 నుంచి 100% దాకా క్యాలరీలు ఖర్చు అవుతాయట. అయితే గ్రీన్ టీ తాగితేనే బరువు తగ్గినట్టుండే, మంచి పోషకాలున్న ఫుడ్ తీసుకుంటూ వ్యాయామం గట్టా చేయడం కూడా చాలా ముఖ్యమని నిపుణుల సలహా. మరి వెయిట్ లాస్ కోసం పూర్తిగా గ్రీన్ టీ పైనే ఆధారపడకుండా బరువు తగ్గే డైట్ లో భాగంగా మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వీలైనంతగా వీటిని ఫాలో అయ్యామనుకోండి, ఎంచక్క హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట కదా. ఎనీవేస్ మరి ఇంకో ఫుడ్ ఐటమ్ గురించి కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ ట్రాక్.

8 ఫిట్ టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి మీతో షేర్ చేసుకోబోతున్న నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటో తెలుసా? మఖానా. మన దేశంలో ఒక సాధారణ సంప్రదాయ ఆహారం నుంచి అంతర్జాతీయ సూపర్ ఫుడ్ గా అద్భుతమైన డిమాండ్ సాధిస్తోంది. మీకు తెలుసా, 2021-22 సంవత్సరం నుంచి 2024-25 మధ్య కాలంలో మఖానా మార్కెట్ ఏటా 17% నుంచి 18% వార్షిక వృద్ధిని నమోదు చేసిందట. ఇక 2029-30 ఈ మార్కెట్ విలువ దాదాపు 11,000 కోట్ల నుంచి 12,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇంతకీ ఇంతకింత డిమాండ్ మఖానాకి కారణాలేంటి అనుకుంటున్నారు కదా? చెప్తాగా వింటూ ఉండండి. ఈట్ ఫిట్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.

రౌడీ బాయ్స్ చిత్రంలో మంగ్లు వాయిస్ మీద ఒక డాన్సింగ్ నంబర్ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ అండ్ వివిద్ భారతి 1.8 FM. మరి అంతర్జాతీయ సూపర్ ఫుడ్ గా అద్భుతమైన డిమాండ్ సాధిస్తున్న మఖానాకు ఎందుకంత డిమాండ్ ఏంటి అడ్వాంటేజెస్ అని చెప్తానన్నాను కదా ఇందాక. యాక్చువల్ గా మఖానాలో క్యాలరీలు కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయట. ప్రోటీన్లు ఫైబర్ మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండి బరువు తగ్గాలనుకునే వాళ్లకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. అంతేకాదండి ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల షుగర్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్లకు బీపీ కంట్రోల్ కు ఎక్కువగా మఖానా రికమెండ్ చేస్తున్నారట డాక్టర్స్. మరి విషయం ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ ప్లాంట్ బేస్డ్ ఆహారాలకు ప్రాధాన్యత పెరుగుతుండటంతో యూత్ ఎక్కువగా మఖానాను ప్రిఫర్ చేస్తున్నారట. సో అంతర్జాతీయంగా మన మఖానా ఒక సూపర్ ఫుడ్ గా ఎదగడానికి ఇవి రీజన్స్. ఎనీవేస్ మరి స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి 1.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో మరో సూపర్ ట్రాక్.

సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 చైతన్య స్ఫూర్తితో. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి రేవంత్

రెడ్డి కొనియాడారు. తమ పార్టీ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మే పార్టీ అని రాష్ట బీజేపీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లాలో 23.35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు రాష్ట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈరోజు శంకుస్థాపన చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే విధానాన్ని శాశ్వతంగా అమలు చేయడం వల్ల 400 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఈరోజు కాక జి వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన వెంకటస్వామి పేద ప్రజల హృదయాల్లో దీపంలా వెలిగారని పేర్కొన్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల జీవితాల్లో చెరగని ముద్ర వేయడంతో పాటు బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ప్రగతి కోసం ఆయన నిరంతరం కృషి చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్ తదితర ముఖ్య నేతలు, అభిమానులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నీతికి కట్టుబడి పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, తెలంగాణ సాధనకు కాక అంకిత భావంతో కృషి చేశారని కొనియాడారు. రాజకీయాల్లో కాకా వెంకటస్వామి మార్గదర్శకత్వం ఎంతో ఆదర్శనీయమని, ఆయన ఆశయ సాధనకు నిబద్దతతో పనిచేయడమే కాకాకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మే పార్టీ అని ఆ పార్టీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగబద్దమైన సూత్రాలు, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పార్టీ ముందుకెళుతోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేయడం సబబు కాదని రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడిపోతే ఈసీని తప్పుబట్టడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. తెలంగాణలో చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తూ ఉంటే ఓటమి భయంతో ఇండీ కూటమి విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్టంలో ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేస్తూ ఆయన, అక్టోబర్ 7న జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న సేవా జ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నిర్వహించిన 2 రోజుల నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది. సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు హాజరైన ఈ సదస్సులో డిజిటల్ ఆధారాలు, పిల్లల లైంగిక నేరాల నివారణ, డిజిటల్ బాల్య పరిరక్షణ అంశాలపై చర్చించారు. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తదితరులు ప్రసంగించగా, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ ముద్రించిన పుస్తకాలను అతిథులు విడుదల చేశారు. గుజరాత్లోని ఏక్తానగర్లో జరుగుతున్న చింతన్ శిబిర్ 2026లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతోనే వేగవంతమైన అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్టాల అభివృద్దికి సహకరిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రశంసిస్తూ, భవిష్యత్ అవసరాల దూరదృష్టితోనే జాతీయ రహదారులు, రోప్వే ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు మెదక్ జిల్లాలో పర్యటిస్తారు. ఐడీఓసీ వద్ద మాదక ద్రవ్యాల వ్యతిరేక నషాముక్త్ భారత్ ర్యాలీని ప్రారంభించి విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, రెడ్క్రాస్ ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం రామాయంపేటలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన 35,000 జీడి మామిడి మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. ఐఐటీ హైదరాబాద్లో గ్లోబల్ పొల్యూటెంట్ అంశంపై 17వ అంతర్జాతీయ పాదరస సదస్సు 4 నుంచి 9 వరకు ఘనంగా జరుగుతోంది. భారతదేశంలో మొదటిసారి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 26 దేశాల శాస్త్రవేత్తలు, విధానకర్తలు హాజరయ్యారు. మీనామాట ఒప్పందం 10 ఏళ్ల మైలురాయిపై దృష్టి సారిస్తూ, పాదరస కాలుష్య నివారణ,

మానవాళి ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక ఆవిష్కరణలపై సదస్సులో చర్చిస్తున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, తాగునీటి సరఫరా, అభివృద్ది పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని రాష్ట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తో కలిసి నిర్వహించిన సమీక్షలో స్కూళ్ల ఆధునీకరణ, బ్రిడ్జీల నిర్మాణాలను వేగవంతం చేయాలని, మెప్మా ద్వారా మధిరలో 10,000 మంది మహిళలకు నైపుణ్య శిక్షణ అందించాలని, భూ రీసర్వే పారదర్శకంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్ వద్ద టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ నాయకులు భారీ ముట్టడి ధర్నా చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిపెండెంట్ ఉద్యోగాల కల్పన, నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు నిర్వహణ, సంస్థ లాభాల్లో 35% బోనస్ చెల్లింపు, విజిలెన్స్ వేధింపులు నిలిపివేసి తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. అధికారుల హామీతో ధర్నా విరమించారు. సమస్యల పరిష్కారానికి 2 నెలల సమయం ఇచ్చిన కవిత నెరవేర్చకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిర్మల్ జిల్లాలో 23.35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు రాష్ట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా గోదావరి పుష్కరాల రహదారులు, రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, ప్రభుత్వ సేవలు అందించేందుకు ఈ పనులను గడువులోగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మార్గాలను ఈరోజు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్సిటీ పనులను రద్దు చేసి వన్వే విధానాన్ని శాశ్వతంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల 400 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని చెప్పారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు 6 లేన్ల స్టీల్ బ్రిడ్జ్, అండర్ పాస్ నిర్మించి వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో అక్రమంగా ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రధాని మోదీ, అమిత్ షా చట్టవిరుద్దంగా ఆ పదవుల్లో ఉన్నారంటూ ప్రభుత్వం రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు పెట్టాలని మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శల మీద ఎన్ రామచందర్రావు సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్ వేదికగా స్పందించారు. అదే తర్కంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్రమమే అవుతారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తమ మాటలకు కట్టుబడి ఉంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించాలని ఆయన సవాల్ విసిరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీ చేయగా 15 మంది విజయం సాధించారు. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిన్న రాత్రి వరకు కొనసాగింది. ఆసిఫాబాద్ జిల్లా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ నూతన చైర్మన్గా కాగజ్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి అనిత ఏకగ్రీవంగా ఎంపికైనట్టు ఎన్నికల అధికారి, జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా బీజేపీ మాజీ జిల్లా అధ్యకుడు కొత్తపల్లి శ్రీనివాస్ ఎంపిక కాగా, నూతన కమిటీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు, ఎప్పటి నుండో రెడ్క్రాస్ సొసైటీలో పనిచేస్తున్నామని, సేవాభావంతో పనిచేస్తున్న సొసైటీ అభివృద్ది కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తమ పార్టీ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మే పార్టీ అని రాష్ట బీజేపీ అధ్యకులు రామచందర్రావు స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లాలో 23.35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు రాష్ట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈరోజు శంకుస్థాపన చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే విధానాన్ని శాశ్వతంగా అమలు చేయడం వల్ల 400 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. హాకీ మన జాతీయ క్రీడ. అంతర్జాతీయ వేదికల మీద మువ్వనుల జెండాను రెపరెపలాడించే లక్ష్యంతో దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు మన అమ్మాయిలు. కఠోర శిక్షణ, కుటుంబానికి దూరంగా ఉండటం, గాయాలు, వీటిని లెక్క చేయకుండా ముందడుగు వేసిన వాళ్ల శ్రమకు పట్టుదలకు ఫలితం 2026 ఆసియా క్రీడల్లో భారత్కు స్వర్ణ పథకం. 44 తర్వాత ఫలించిన కళ. డిఫెండింగ్ ఛాంపియన్ చైనాను ఓడించి భారత్ను మహిళా హాకీలో విజేతగా నిలిపిన హాకీ టీం కెప్టెన్ ఇవాల్టి మన చైతన్య స్ఫూర్తి. మరి ఎవరామె తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, థ్యాంక్ యూ చెప్పడమే కాదు దేశమంతా అభినందించాల్సిన టైం కూడా. ఎనీవేస్, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఆసియా క్రీడల్లో మహిళా హాకీ జట్టు కెప్టెన్ సలీమా, మీకు తెలుసా అందరూ ఆమెని ఫెరారీ అంటారట. మరి ఆమె హాకీ ప్రయాణం జార్ఖండ్లోని బర్కిచాపూర్ నుంచి స్టార్ట్ అయింది. వెదర్కర్రే హాకీ స్టిక్, నాన్ని తొలి కోచ్. ఆయన దగ్గర ఓనమాలు నేర్చుకుని గ్రామంలో జరిగే పోటీల్లో పాల్గొనేది సలీమా. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాగా వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM చైతన్య స్ఫూర్తి టైం. భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ సలీమా ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. మరి జార్ఖండ్ లోని బర్కిచాపూర్ నుంచి తన హాకీ ప్రయాణం మొదలైంది. ఒక వెదురు కర్రనే హాకీ స్టిక్ ప్రాక్టీస్ చేసింది. నాన్నే తొలి కోచ్గా ఆటలో ఓనమాలు దిద్దుకుంది. గ్రామాల్లో పోటీలో పాల్గొనేది. కానీ జెంట్స్తో పోటీ పడుతూ ధీటుగా ఆడుతున్నప్పటికీ ఆడపిల్ల అంటూ ఎన్నో అడ్డంకులు. ఊరు దాటి వెళ్లడానికి ఇంట్లో వాళ్లే ఒప్పుకోలేదు. అది కష్టం మీద ఇంట్లో వాళ్ళని ఒప్పించి వెళ్తే రెసిడెన్షియల్ సెంటర్లో చేర్చుకోలేదు. రెండేళ్లు ఇబ్బంది పడింది. మరి చివరికి అనుకున్నది సాధించింది. జార్ఖండ్ స్టేట్ టీంలో స్థానం అందుకుంది. మరి చెప్తా మరిన్ని విశేషాలు సలీమా గురించి. వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి ఆన్ వివిధ భారతి 100.8 FM.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ సలీమా ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. మరి ఇక ఇంట్లో వాళ్ళని ఒప్పించి బయటికి వెళ్లినా కూడా రెసిడెన్షియల్ సెంటర్లో చేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. ఆ తర్వాత ఎట్టకేలకు తను అనుకున్న సాధించింది, జార్ఖండ్ స్టేట్ టీంలో స్థానం సంపాదించింది. ఇక జార్ఖండ్ రాష్ట మహిళా హాకీ జట్టులో చేరి ఆటలో తన ప్రావీణ్యం నిరూపించుకున్న సలీమాకు జాతీయ జట్టులో అవకాశం తలుపు తట్టింది. సో అక్కడ తన క్రీడ జీవితం గొప్ప మలుపు తిరిగింది, దేశానికి స్వర్ణ పథకం తెచ్చే స్థాయికి వచ్చేలా చేసింది. అదేలాగో చెప్తాను, వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ సలీమా ఇవాటి మన చైతన్య స్ఫూర్తి. తన ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక జాతీయ జట్టులో అవకాశం దక్కించుకున్న సలీమా డిఫెండర్ గా చేరి మిడ్ఫీల్డ్ కి మారింది. ఎనర్జీకి తోడు మెరుపు వేగానికి మారుపేరైన సలీమాను ఫెరారీ అని పిలుస్తారంత. ఇందాక చెప్పుకున్నాం కదా తనని ఫెరారీ అని పిలుస్తారని, ఎందుకనేది ఇప్పుడు అర్థమైంది కదా. ఆ స్పీడే ఆమెను ర్యాంకుల పట్టికలో దూసుకెళ్లేలా చేసింది. కెప్టెన్ పగ్గాలు అందుకునే అవకాశం ఇచ్చింది. మరి చెప్తాను మరిన్ని విశేషాలు తన జర్నీ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ సలీమా ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. మరి తన ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎనర్జీకి తోడు మెరుపు వేగం ఆమెను ర్యాంకుల పట్టికలో దూసుకెళ్లేలా చేసింది. క్యాప్టెన్సీ పగ్గాలు అందించింది. ముందు జూనియర్ జట్టుకి, ఆ తర్వాత 2024లో విమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీకి కెప్టెన్ గా జట్టును నడిపించి బంగారు పతకం సాధించేలా చేసింది సలీమా. అర్జున అవార్డుతో పాటు సలీమా అందుకున్న అవార్డుల లిస్టు చాలానే ఉంది. మరి చెప్తాను మరిన్ని విశేషాలు తన జర్నీ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి.

చైతన్య స్ఫూర్తి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ సలీమా ఇవాటి మన చైతన్య స్ఫూర్తి. 2024లో ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీకి కెప్టెన్ గా జట్టును నడిపించింది, బంగారు పథకం సాధించేలా చేసింది. ఇప్పుడు మళ్లీ మరోసారి జాతీయ మహిళా హాకీ జట్టు సారథిగా తన ప్రణాళికతో దూరదృష్టితో ఆసియా క్రీడల్లోనూ జట్టును విజయపథంలో నడిపించి మన దేశానికి స్వర్ణ పథకం అందించింది. 1982 తర్వాత మళ్లీ భారత్ను ఆసియా క్రీడల్లో మహిళా హాకీలో బంగారు పథకం వరించింది. చిరకాల స్వప్నం నెరవేరింది. అంతర్జాతీయ వేదిక మీద త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేసి కోట్లాది మంది భారతీయులు గర్వపడేలా చేసిన సలీమా ఫెరారీ మాత్రమే కాదు, ఎందరికో చైతన్య స్ఫూర్తి.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వీబి స్టూడియోలో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు మెలోడీ టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. హ్యాపీగా లంచ్ చేసి రిలాక్స్ అయ్యే టైం. ఈవెన్ ఆఫీస్లో ఉన్నవాళ్ళు కూడా ఇలా చక్కగా పాటలు వింటూ వర్క్ చేసుకుంటే అంత కష్టేసి తెలియదు. సో అందుకే మెలోడీ టైంలో మంచి మంచి పాటలు వినిపించడానికి రెడీ అయిపోయాను. మరి ముందుగా వినేద్దాం క్రిమినల్ సినిమా నుంచి ఎంఎం కీరవాణి గారు చిత్రతో కలిసి పాడిన పాట అనమాట. సిరిమిలన్ సీతారామ శాస్త్రి గారి సాహిత్యం సంగీతం మీ అందరికీ తెలిసిందే, ఎంఎం కీరవాణి గారే. యాక్చువల్గా ఈ సాహిత్యం ఎంత అద్భుతంగా ఉంటుందో, కీరవాణి గారి వాయిస్లో ఈ మెలోడీ అంత అద్భుతంగా పలుకుతుంది. అందుకే సూపర్ హిట్ సాంగ్ అయింది. ఎన్నిసార్లు విన్నా కూడా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటల్లో ఈ పాట టాప్లో ఉంటుంది. అంటే ఈ పాటకి మరో ప్రత్యేక ఆకర్షణ

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి చక్కటి మెలోడీ పాటలు వినిపించేస్తుంది మెలోడీ టైమ్ ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు అనమాట. యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ గారికి హీరోగా అండ్ దర్శకుడుగా రాజమౌళి గారికి ఆల్మోస్ట్ స్టార్డమ్ తెచ్చిన సినిమా స్టూడెంట్ నంబర్ 1 కదా. ఆ తర్వాత ఇద్దరు వెన్ను తిరిగి చూసుకోలేదు, హిట్ మీద హిట్, హిట్ మీద హిట్ అలా ఇస్తూ ఒక ఎంత పాపులర్గా ఎదిగారో సినీ ఇండస్ట్రీలో, మన ప్రేక్షకుల మనసుల్లో ఎలా అభిమానాన్ని సంపాదించుకున్నారో చెప్పక్కర్లేదు. సో ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎంఎంకే రమణ గారి మ్యూజిక్ కంపోజిషన్ కాబట్టి మనం చెప్పక్కర్లేదు. అండ్ ఇందులో పర్టికులర్గా ఒక పాట మనకి ఆకేషన్లో గుర్తొస్తూ ఉంటుంది, ఎప్పుడంటే టీచర్స్ డే. యాక్చువల్గా మనమైతే సెప్టెంబర్ 5 సెలబ్రేట్ చేసుకుంటాం టీచర్స్ డేని, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా. ఈరోజు అక్టోబర్ 5 అంటే వరల్డ్ టీచర్స్ డే. సో ఈ సందర్భంగా టీచర్స్ అందరికీ బెస్ట్ విషెస్ అందిస్తూ ఈ సూపర్ సాంగ్ వినిద్దామా?

మన వీబీ లిజనర్స్ అయితే ఎప్పుడు జాయిన్ ఇస్తారు, ఎందుకంటే వివిధ భారతి ఎప్పుడు మీతోటే ఉంటుంది కాబట్టి. మెలోడీ టైమ్, టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. కొన్ని కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే హిట్స్ కి కేరా పడ్డర్స్ గా మారిపోతాయంతే. అలాంటి కాంబినేషన్ చంద్రబోస్ అండ్ కీరవణి గారు. ఎంత బాగుంటాయో పాటలు అన్ని కూడా వాళ్ళ కాంబినేషన్లు, అస్సలు ఏమన్నా పాటలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్సే, మ్యూజికల్ హిట్సే. మరి అలాంటి కాంబినేషన్లో వచ్చిన మరో పాట ఈ అబ్బాయి చాలా మంచి నుంచి ఈ చక్కటి పాట ఆస్వాదిద్దామా?

వినడానికి బాగుండడమేంటి, అద్భుతంగా ఉంటాయి మెలడీస్ కదా. అందుకే మెలడీస్ అనేది ఎవర్ గ్రీన్, అంత ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఎనీవేస్ మీరు వింటున్నారు మెలడీ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. యాక్చువల్గా ఈరోజు వరల్డ్ ఆర్కిటెక్చర్ డే అనమాట. అసలు ఆర్కిటెక్చర్కి డెఫినేషన్ చెప్పిందే మన వాళ్ళు. ఎన్ని గుళ్ళు, గోపురాలు, దాంట్లో శిల్పాలు అన్నీ కూడా, మయుడిని మనము దేవశిల్పని కూడా చెప్తాం, మయసభ, ఇవన్నీ మనం చరిత్రలో విన్నాం, చదువుకున్నాం, సినిమాలో చూసాం కూడా. సో మన వరల్డ్ ఆర్కిటెక్చర్ డే సందర్భంగా నేను చెప్పే విషయం ఏమిటంటే, మన పాన్ సినిమాల డైరెక్టర్స్ ఎక్కువగా అంటే కొన్ని క్లాసిక్స్ కానివ్వండి, డ్యాన్స్ బేస్డ్ ఉండే సాంగ్స్ కానివ్వండి, పిక్చరైజ్ చేయడానికి ఎక్కువగా టెంపుల్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు కదా. సాగర్ సంగమం ఏంటి, శంకరాభరణం ఏంటి, వాట్ ఎవర్, సప్తపది, చాలా, అసలు ఒక క్లాసిక్ సాంగ్ అంటే ఇప్పటికి తర్వాత కూడా టెంపుల్స్ను పిక్చరైజ్ చేశారు. అలాంటి సాంగ్స్లో ఒకటి శుభాకాంక్షల సినిమా నుంచి మనసా పలకవే కదా, ఎంత బాగుంటుందో, బెలూరులో పిక్చరైజ్ చేశారు అనుకుంటా సాంగ్. సో ఆ పాట ఇప్పుడు మెలోడీగా వినేద్దాం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు మెలోడీ టైమ్, ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. మరిక సినీ పరిశ్రమలో కొంతమంది కంపోజర్స్ ఉంటారు, మ్యూజిక్ కంపోజర్స్. వాళ్ళు ఎక్కువ సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేయకపోవచ్చు, అలాగే లిరిక్సిస్ట్ ఉంటారు, ఎక్కువ సినిమాలకి పాటలు రాయకపోవచ్చు. కానీ వాళ్ళు కంపోజ్ చేసినా లేదంటే రాసిన పాటలు కొన్నైనా కూడా ఎంత హిట్ అవుతాయంటే, ఆ పాటల రూపంలో వాళ్ళు

ఎప్పుడు మనతోనే ట్రావెల్ చేస్తున్నట్టుగా ఉంటుంది, ఎప్పటికీ మర్చిపోలేమన్నట్టుగా ఉంటుంది. శివశంకర్ గారు ఎక్కడో విన్నట్టుంది కదా ఇలా ఈ పేరు. మ్యూజిక్ కంపోజర్, ప్రియమైన నీకు సినిమా గుర్తుంది కదా, ఎందుకు గుర్తుండదు చెప్పండి, ఎవరు మర్చిపోతారు. అందులో ఒక పాట ఉంటుంది చిత్రగారు పాడింది, మనసున ఉన్నది కదా, ఎంత అద్భుతమైన మెలోడీ. ఆ పాటకి మ్యూజిక్ కంపోజ్ చేసింది శివశంకర్ గారు, అండ్ సాహిత్యం శ్రీవెన్నెల గారు, చెప్పక్కర్లేదు. చిత్రగారు బృందం పాడిన ఈ పాట ఎంత అద్భుతంగా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు. విన్న ప్రతిసారి ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యే ఫీల్ ఇది. సో మరోసారి విందాం.

ఇలాంటి పాటలు నచ్చకపోతే ఎలా అనిపిస్తుంది కదా ఇలా పాటలు విన్నప్పుడు. ఎనీవేస్ మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇక సోలో సాంగ్స్ విషయానికి వస్తే మనకి మేల్ సింగర్స్ పాడిన పాటలు ఒకలా ఉంటాయి, అండ్ ఫీమేల్ సింగర్స్ ఇదిగో ఇలాంటి చిత్ర గారు, ఎంతోమంది గాయని మండలు ఉన్నారు మనకి సోలో సాంగ్స్ పాడిన వాళ్ళు. అలాంటి వాళ్లలో మంచి మంచి సోలో సాంగ్స్ పాడిన సింగర్లలో ఒకరు సమీరా భరద్వాజ్. అసలు ఎంత మెలోడీ వాయిస్ అంటే అద్భుతంగా ఉంటుంది. ప్రతి పాట కూడా తన స్వరం నుంచి జాలువారిన ప్రతి పాట కూడా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే తను పాడిన పాటే వినిపించబోతున్నాను, ద్వారక చిత్రం నుంచి. ఎంత చిత్రం కదా, అఫ్కోర్స్ నేను ట్యూన్ మార్చి పాడుతున్నాను అనుకోండి, మరి సమీర భరద్వాజ్ గారు పాడిన పాట, ఆ మెలోడీ, అద్భుతమైన మెలోడీ వినిపించేస్తున్నాను.

చిత్రమేగం చెప్పండి, ఇలాంటి అద్భుతమైన పాటలన్నీ మన వివిధ భారతి ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఎనీవేస్, మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మనకి సినిమాల్లో కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, వాటికి లాజిక్స్ ఉండవు. అసలు హిట్ సినిమా అంటే పాత తరంలో హిట్ అయిన సినిమాల పేర్లు కొన్ని, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు టైటిల్స్గా యూజ్ చేసుకుంటారు. అంటే సినిమాలు తీసేవి కూడా మరి ఆ టైటిల్ పవర్ ఏంటో క్లాసిక్స్గానే మిగిలిపోతాయి, అలాగే జనాలకు కూడా నచ్చుతాయి. అలాంటి సినిమా నాగార్జున గారు హీరోగా నటించిన నిన్నే పెళ్లాడతా కదా, అసలు కృష్ణవంశీ గారి డైరెక్షన్లో వచ్చింది సినిమా. సినిమాలో పాటలన్నీ కూడా ఆల్ టైమ్ హిట్సే. అండ్ సినిమా అయితే ఒక కల్ట్ క్లాసిక్ అనే చెప్పొచ్చు. ఇప్పటికి కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో సినిమా. యాక్చువల్గా అందులో ఒక పాట వినిపించబోతున్నాను ఇప్పుడు, ఎటు వెళ్ళిపోయింది మనసు. అసలు ఆ పాట వింటుంటేనే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఆ టైటిల్ తోటి తర్వాత మళ్ళీ మనకి నాని హీరోగా కూడా ఒక సినిమా వచ్చింది. సో అదొక సైకిల్ అలా తిరుగుతూనే ఉంటాయి, సినిమా హిట్ అయిన సాంగ్స్ టైటిల్స్, హిట్ అయిన సినిమా టైటిల్స్ మళ్ళీ యూజ్ చేసుకోవడం అనేది. ఎనీవేస్, మరి ఇప్పుడైతే వినిపించేస్తున్నాను నిన్నే పెళ్ళడతా సినిమా నుంచి అద్భుతమైన పాట.

0: అదే కదా పాట గొప్పతనం. పాట వింటుంటే మనసు ఏమైందో మనకే తెలియదు. ఎనీవేస్ మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి టైం కూడా అయిపోవచ్చేసింది, 2:58 అయింది. అంటే మెలోడీ టైంకి గుడ్ బై చెప్పేసే టైం కూడా వచ్చేసింది. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2:15 మళ్ళీ మెలోడీ టైం మిమ్మల్ని పలకరిస్తుంది అద్భుతమైన పాటలతో. మరి ఇక లక్ష్మి కూడా సైన్ అప్ చేసే టైం కూడా వచ్చేసింది. సో స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి 2. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. కాబట్టి హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 5 గంటలు. చిత్రసీమ సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం. ఈ పూట చిత్రసీమలో తొలిపాటగా విందాం అభినందన. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, స్వరపరిచింది ఇళయరాజా.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రోజా. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత బృందంతో కలిసి పాడిన రాజశ్రీ సాహిత్యం స్వరపరిచింది ఏఆర్ రెహమాన్.

శ్రోతల ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ చిత్రంలో కోటి స్వరపరిచిన వేటూరి సాహిత్యం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీలేఖ బృందం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ప్రియురాలు పిలిచింది చిత్రంలో శంకర్ మహాదేవన్ ఆలపించిన ఏఎం రత్నం మరియు శివగణేశన్ గీతం, స్వరపరిచింది ఏఆర్ రెహమాన్.

రాజా ఈ చిత్రంలో మనో చిత్ర అలపించిన యుగల గీతం. ఈ గీతానికి పదకర్త సిరివెన్నెల సీతారాం శాస్త్రి కాగా, స్వరపరిచింది ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం చిత్రసీమ. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందంతో కలిసి పాడిన వేటూరి సాహిత్యం. స్వరపరిచింది ఇళయరాజా కాగా చిత్రం. గీతాంజలి.

చందమామ ఈ చిత్రంలో హరిచరణ్, సుజాత ఆలపించిన సాయి శ్రీహర్ష గీతం, స్వరపరిచింది కెఎం రాధాకృష్ణన్.

శ్రోతలు, ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట బాహుబలి చిత్రంలో మోహనా భోగరాజు రేవంత్ ఆలపించిన చైతన్య ప్రసాద్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in

0: వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట చంటి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన యుగల గీతం. గీతానికి సాహిత్యాన్ని కూర్చింది వేటూరి కాగా, స్వరపరిచింది ఇళయరాజా.

0: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా విందాం పెళ్లి సందడి. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సాహిత్యం స్వరపరిచింది ఎంఎం కీరవాణి.

ఈ పాటతో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఈ పూట చిత్రసీమలోని పాటలన్నీ మిమ్మల్ని ఆశాంతం అలరించాయని ఆశిస్తూ సెలవు కోరుతోంది మీ రేడియో నేస్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరే మనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఇప్పుడొక దేశభక్తి గీతాన్ని విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: మూడు కాలేజీలలో.
2: డోంట్ వరీ,
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్.
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
1: ఆర్బీఐ అంటుంది,
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలోని కీలక రహదారి ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుజరాత్లో జరుగుతున్న చింతన్ శిబిర్ 2026లో కేంద్రాన్ని కోరారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా తప్పుడు వివరాలిచ్చిన దరఖాస్తుదారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట 35,000 జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్టంలో ఈరోజు రేపు వాతావరణం పొడిగా ఉంటుందని, ఎల్లుండి రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని కీలక రహదారి ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గుజరాత్లోని ఏక్తానగర్లో జరుగుతున్న చింతన్ శిబిర్ 2026 సందర్భంగా ఈరోజు గడ్కరీతో ప్రత్యేకంగా సమాపేశమైన రాష్ట మంత్రి ఎల్బీనగర్ హయత్నగర్ మధ్య డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ను మంజూరు చేయాలని కోరారు. పర్వతమాల కింద 5 రోప్వేలు, సేతుబంధన్ కింద 3 ROB, RUBలు, CRIF కింద 33 రహదారి పనులకు ఆమోదం ఇవ్వాలన్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా ఫారం 6, 6A, 7, 8లలో తప్పుడు వివరాలిచ్చిన దరఖాస్తుదారుడిపై చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులకు ఈరోజు మెమో జారీ చేశారు. ఓటర్ల నమోదు అధికారుల వద్ద ఫామ్ 7 దరఖాస్తులను పెద్ద సంఖ్యలో దాఖలు చేసినట్టు, అవి నిజమైనవి కావని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 31 ప్రకారం చర్యలు తీసుకోవాలని, అంతకుముందు ఓటర్ల నమోదు నిబంధనలు

0: 1960లోని రూల్ 20 కింద విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా మంగళవారం మెదక్ జిల్లాలో పర్యటించి దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట 35,000 జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో రామాయంపేట నుంచి సిద్దిపేట వరకు ఎన్హెచ్ 765 డీజీ వెంట ఈ ప్లాంటేషన్ చేపడుతున్నారు. అంతకుముందు ఐడీఓసీకి చేరుకుని నషాముక్త ర్యాలీని ప్రారంభిస్తారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మహిళా శక్తి స్టాల్స్ ను సందర్శించి స్వయం సహాయక సంఘాల సభ్యులతో, రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశమవుతారు. గోదావరి పుష్కరాలకు పగడబందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ధర్మపురి కోటిలింగాల పుష్కర్ ఘాట్ల వద్ద భక్తులకు అవసరమైన త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, వైద్య సేవలు, పార్కింగ్, రహదారులు తదితర మౌలిక వసతులను ముందుగానే సిద్దం చేయాలని సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడిపోతే ఈసీని తప్పుబట్టడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులను వేగవంతం చేయాలని, ఫ్యూచర్ సిటీలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్ల ఏర్పాటుకు ప్రత్యేక విధానం రూపొందించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సచివాలయంలో సోమవారం సీనియర్ అధికారులతో సమీక్షించిన ఆయన, రాష్టంలోని 119 నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను దశల వారీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. 2027 డిసెంబర్ నాటికి 67 స్కూళ్లు, 2028 జూన్ నాటికి 87 స్కూళ్లు పూర్తి చేయాలని సూచించారు. భవిష్యత్ విద్యుత్ డిమాండ్ను ముందుగానే అంచనా వేసి మౌలిక వసతులను ఇప్పటి నుంచే బలోపేతం చేయాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండి కర్ణాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హన్మకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ నుంచి ఈరోజు 18 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రబీ వేసవిలో పెరిగే విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలని, మరమ్మతులకు గురైన వాటిని ఆలస్యం లేకుండా బాగుచేసి వినియోగంలోకి తేవాలని సూచించారు. 60% పైగా లోడ్ ఉన్న డీటీఆర్లను గుర్తించి సామర్థ్య పెంపు లేదా అదనపు డీటీఆర్ల ఏర్పాటు చేపట్టాలన్నారు. కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్పష్టం చేశారు. రీసర్వే త్వరలోనే పూర్తి చేసి అందరికీ నూతనంగా పట్టా పాస్ పుస్తకాలు అందిస్తామని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన,
1: సర్వే నెంబర్ కంటే కూడా భవిష్యత్తులో ఈ ఎల్పిఎం నెంబర్ ద్వారానే ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో, భూదారిని క్యూఆర్ కోడ్ తో మ్యాప్ తో వారికి పాస్ బుక్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇప్పటికే కొన్ని ఫలితాలు వచ్చాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రతి జిల్లాలో 10 నుంచి 20 రెవెన్యూ గ్రామాల్లో కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కంప్లీట్ అయిన దగ్గర ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోబోతున్నాం.
0: హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహనతోనే వ్యాధి నివారణ సాధ్యమని రాష్ట ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కె విద్యాసాగర్ అన్నారు. కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రెడ్ రిబన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, ముందస్తు పరీక్షలతో వ్యాధిని గుర్తించడం ఎంతో ముఖ్యమన్నారు. హెచ్ఐవితో జీవిస్తున్న వారిపై వివక్ష, అపోహలు తొలగించాలని సూచించారు. నర్సింగ్ విద్యార్థులు పీర్ ఎడ్యుకేటర్లుగా కీలక పాత్ర పోషించాలని కోరారు. ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయానికి సింగరేణి మైనింగ్తో ముప్పు ఉందన్న వార్తలు అవాస్తవమని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. ములుగు జిల్లా వెంకటాపూర్లో ప్రతిపాదించిన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు విషయంలో సమగ్ర శాస్త్రీయ అధ్యయనం తర్వాతే ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. నైరుతి ఋతుపవనాల ఉపసంహరణకు తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.

0: రాబోయే 2-3 రోజుల్లో రాష్టంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనక్కు మళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టంలో ఈరోజు రేపు వాతావరణం పొడిగా ఉంటుంది. ఎల్లుండి రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేంద్ర మాజీ మంత్రి కాక వెంకటస్వామి జయంతి కార్యక్రమాలు ఈరోజు పలు జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన వెంకటస్వామి సేవలు చిరస్మరణీయమని జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పేదల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్టం కోసం కాక నిరంతరం తపించారని, పెదపల్లిలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పెండింగ్లో ఉన్న నోటీసులు, విచారణలను పండుగకు ముందే పూర్తి చేయాలని, నిర్ణీత కాలపట్టికను ఖచ్చితంగా పాటించాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ బి బాల మాయాదేవి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ సాయంత్రం 6:30 జానపద సంగీతాన్ని వింటారు. రాత్రి 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకోవచ్చు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రసారం చేస్తున్న పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలం వరి సాగులో కలుపు నివారణ, ఎరువుల యాజమాన్యం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి మాధవి గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అదేవిధంగా సాంబమసూరి వరి పంట సాగులో అనుభవాల గురించి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం షెమ్మునిపల్లి గ్రామ రైతు మహిళా రైతు జి లావణ్య గారితో పరిచయ కార్యక్రమాన్ని వినవచ్చు. పరిచయకర్త శ్రీ మోతు చిరంజీవి. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:00-9:00 శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం మనోరంజన్ వింటారు. రాత్రి 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్ లైట్ జాతీయ చర్చా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 శాస్త్రీయ సంగీతాన్ని వినవచ్చు. రాత్రి 10:00 అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆ మేటి చిత్రాల అరుదైన కావ్యాలు, మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు వింటున్నారు. ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతాన్ని వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమాన్ని వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఉదయం 7:00 జిల్లా సమాచార లేఖ వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య అమృతం శీర్షికలో ఆటిజం సమస్య ఒక అవగాహన ఈ అంశంపై సైకియాట్రిస్ట్ డాక్టర్ రాకేష్ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు పరిచయకర్త శ్రీ అనిల్ ప్రసాద్. ఉదయం 8:00 శాస్త్రీయ సంగీతాన్ని వినవచ్చు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ.

సేమ్ పరిచయకర్త శ్రీ అనిల్ ప్రసాద్. 10:30 నుండి చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 12:00 నుండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, అదేవిధంగా 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 3:00 నుండి 5:00 వరకు వివిధ భారతి ముంబై కేంద్ర వాణిజ్య ప్రసారాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 100.5 MHz పై ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు.

0: రాజా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
5: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
4: సందర్భం ఏదైనా,
5: శుభకార్యం మరేదైనా,
4: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
5: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
4: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
5: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
6: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
4: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
6: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
4: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
6: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
4: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక FM రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
6: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
4: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే

0: మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: సమాచార దర్శన్ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:30. ఇప్పుడు వినండి జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో విందాం శ్రీమతి కన్నా పద్మ బృందం ఆలపించిన జానపద గీతాలు.

మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కన్నా పద్మ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 7 గంటలు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా పీడియాట్రిషియన్ 3, ANM 2, ల్యాబ్ టెక్నీషియన్ 1, స్టాఫ్ నర్స్ 8, జియాలజిస్ట్ 1, OBG స్పెషలిస్ట్ 1, CHO పల్లె దవాఖానా 6, ఫిజీషియన్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 2, ANM 3. ఈ విధంగా మొత్తం 27 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి ANM, GNM, MBBS, MD, DNB, BSc నర్సింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థుల వయసు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హతల మెరిటు, వయోపరిమితి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆఫ్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ vanaparthi.telangana.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 9 అక్టోబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, పోలీసు శాఖ, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ శాఖల్లో 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా సివిల్ విభాగంలో కానిస్టేబుల్ ఖాళీలను, అదేవిధంగా ఫైర్మెన్, వార్డర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు జూలై 1, 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ 1, 2 సంవత్సరం చదివి పరీక్షలకు హాజరైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు నిర్దిష్ట శారీరక మరియు వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి కానిస్టేబుల్స్ ఉద్యోగానికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్స్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 15 అక్టోబర్ 2026. అదేవిధంగా ఏపీ పోలీస్ శాఖల్లో కమ్యూనికేషన్ విభాగంలో 200 కానిస్టేబుల్ ఖాళీలు, డ్రైవర్ విభాగంలో 213 కానిస్టేబుల్ ఖాళీలు, 378 సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలకు కూడా నోటిఫికేషన్ విడుదలయ్యింది. వీటికి సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC విజయవాడ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీసెస్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇందులో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టు గా చదివి ఉండాలి. ఉద్యోగ అనుభవం కూడా అవసరం. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2 నవంబర్ 2026. ఇవేగాక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,

0: డ్రాఫ్ట్స్మెన్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, గ్రేడ్ 1 సూపర్వైజర్ వీటికి కూడా నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ట్యూన్ చేసి ఉంచండి FM బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేస్తుందని, వ్యాపారాలకు సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాసిన ఒక ప్రత్యేక వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ నూతన తరం జీఎస్టీ పన్ను విధానాన్ని మరింత సరళంగా, స్పష్టంగా మార్చారని, ఇది వ్యాపార సంస్థలకు, సామాన్య కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు. నెక్స్ట్ జెన్ జీఎస్టీ అనేది పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత వేగాన్ని అందించడం అనే రెండు ముఖ్యమైన లక్ష్యాలను విజయవంతంగా నెరవేరుస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ సులభమైన, పారదర్శకమైన పన్ను చెల్లింపుదారుల స్నేహపూర్వక విధానం వల్ల దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన చిన్న పెద్ద వ్యాపారాలు వేగంగా వృద్ది చెందుతాయని ఆమె స్పష్టం చేశారు. అంతిమంగా ప్రతి ఒక్కరూ ఈ సంస్కరణల ద్వారా లబ్ది పొందుతారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్ కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరుతామని, చట్టబద్దమైన నిబంధనలేమైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథి పోర్టల్ 2023 మేలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలను నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలు

ఉందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. ఇప్పటివరకు ఈ పోర్టల్ ద్వారా 14 లక్షలకు పైగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, తమ పేరిట ఉన్న మొబైల్ కనెక్షన్ల సమాచారం కోసం పౌరుల నుండి వచ్చిన 4 కోట్లకు పైగా అభ్యర్థనలు పరిష్కరించామని మంత్రిత్వశాఖ వెల్లడించింది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ద్వారా సుమారు 5,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన సైబర్ మోసాల నష్టాన్ని నివారించగలిగామని సమాచార మంత్రిత్వశాఖ తెలియజేసింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్ లో ఆధునీకరించిన స్లీప్ వే 4 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గొలియత్ క్రేన్ ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్ను బరువులు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనం సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించిన జాతీయ మానసిక ఆరోగ్య సంక్షేమ విధానం ముసాయిదాపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. పిల్లల సమగ్ర వికాసంలో మానసిక ఆరోగ్యం క్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల్లో సమగ్ర వాతావరణాన్ని పటిష్టం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రతి విద్యార్థి సురక్షితంగా సాధికారతతో విద్యను అభ్యసించేలా చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్టు మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. భారతదేశ విద్యా వ్యవస్థలో మానసిక ఆరోగ్యం సంక్షేమాన్ని అంతర్భాగం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుండి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. చండీగఢ్లో శనివారం నాడు జరిగిన చివరి వన్డే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదైనందుకు భారత్, వెస్టిండీస్ జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. నిర్ణీత సమయానికి భారత్ 4 ఓవర్లు, వెస్టిండీస్ 2 ఓవర్లు వెనుకబడ్డంతో మ్యాచ్ ఫీజులో భారత్కు 20%, వెస్టిండీస్కు 10% చొప్పున జరిమానా విధించారు. ఇదిలా ఉండగా ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లేవ్ 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20,000 మందికి పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి,
పారిశ్రామిక

0: పారిశ్రామికవేత్తగా ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం. ఈనాటి కార్యక్రమంలో విందాం, వానాకాలం వరి సాగులో కలుపు నివారణ, ఎరువుల యాజమాన్యం అనే అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి మాధవి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ మోత చిరంజీవి.
1: వర్షాకాలంలో వరి సాగులో కలుపు అనేటువంటిది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఎరువుల వాడకం అనేటువంటిది రైతులు విచ్చలవిడిగా వాడమనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి ఎంత మోతాదులో ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి, ఎంత మోతాదులో ఎరువులను వాడుకోవాలి, అవి ఎప్పుడెప్పుడు వాడుకోవాలి, పంట వేసిన మొదటి నుండి అయిపోయేంత వరకు ఎన్నిసార్లు వాడుకోవాలి, ముఖ్యంగా ఏమైనా ధాతు లోపాలు ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా గుర్తించాలి, వాటి నివారణకు ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, విత్తేటువంటి పద్ధతిలో కూడా చాలా రకాలు ఉన్నాయి, మరి అలాంటి పద్ధతిలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు, కలుపు యాజమాన్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కలుపును ఎక్కువగా నివారించవచ్చు, నేరుగా విత్తినటువంటి వరిలో కలుపు యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, నాటు వేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, మరి తదితర విషయాలను గురించి మనకు వివరించేందుకు గాను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో సేద్య విభాగంలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్త బి మాధవి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: మేడం చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు వానాకాలంలో నాటు వేసిన వరిలో ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఎలా చేసుకోవాలంటారు?
2: మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చాలా ప్లేసెస్ లో వరి నాట్లు అనేవి పూర్తవడం అనేది జరిగింది. కొన్ని కొన్ని ప్లేస్ లో ఇంకొక 15 రోజులలో మొత్తం పూర్తయితాయి. అయితే నారులో మనం ఎరువుల యాజమాన్యం గురించి వచ్చినట్లయితే వానాకాలం వరిలో చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి మనకి నత్రజన్ ఇచ్చే ఎరువులు అయితే 48 కిలోలు, భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు అయితే 24 కిలోలు, పొటాషియం ఇచ్చే ఎరువులు 16 కిలోలు అనేది వేసుకోవాలి ఎకరానికి. అయితే నత్రజని కోసం మనం యూరియాని వాడుకోవాలి, అదే భాస్వరం కోసం మనం డిఏపీని వాడుకోవాలి లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను వాడుకోవాలి, పొటాష్ కోసం మనం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది వాడుకోవాలి, ఎప్పుడైనా మనం సూటి ఎరువులను మాత్రమే వాడుకోవాలి, కాంప్లెక్స్ ఎరువులు అనేది వాడుకోవద్దు. అయితే వరి రకాలు అనేవి స్వల్ప

0: కాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అనేవి ఉంటాయి. స్వల్పకాలిక అంటే 120 రోజుల పంట కాలం ఉంటుంది, మధ్యకాలిక అంటే 135 రోజులు, అదే దీర్ఘకాలిక రకాలకైతే 145 నుంచి 150 రోజుల పంట కాలం ఉంటుంది. అయితే మనం ఈ వేసుకున్న ఎరువుల్ని, యూరియా విషయానికి వచ్చినట్లయితే నత్రజని ఎరువుని స్వల్పకాలిక మరియు మధ్యకాలిక రకాలకైతే 3 సమభాగాలుగా చేసుకుని దాన్ని ఎప్పుడు వేసుకోవాలంటే దమ్ము చేసే దశలో ఒకసారి, దుబ్బు చేసుకునేటప్పుడు ఒకసారి మరియు అంకురం దశలో ఒకసారి వేసుకోవాలి. అదే విధంగా దీర్ఘకాలిక రకాలకైతే 15 రోజుల నుంచి 20 రోజుల గ్యాప్లో 4 సార్లు వేసుకోవాలి. అంకురం తర్వాత ఈ నత్రజని ఎరువులు అనేవి వేసుకోవద్దు. అదే భాస్వరం విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైనా ఈ భాస్వరం ఎరువులని అడుగులో మాత్రమే వేసుకోవాలి, అంటే చివరి దశ దమ్ములో వేసుకుని కళ్ళె దున్నుకోవాలి బాగా. తర్వాత వేసుకున్నట్లయితే మనకు ప్రయోజనం అనేది ఉండదు కాబట్టి డిఏపి గాని లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, డిఏపి అయితే ఎకరానికి 1 బ్యాగు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే ఎకరానికి 3 బ్యాగుల్ని మనం ఆఖరి దమ్ములో వేసుకోవాలి. అదే విధంగా పొటాష్ విషయానికి వచ్చినట్లయితే పొటాష్ ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేసుకోవాలి. 1 ఎకరానికి మనకి 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది సరిపోతుంది. నల్లరేగడి భూములకు వచ్చినట్లయితే మనము ఆఖరి దమ్ములోనే మనం మొత్తం వేసుకోవాలి ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 27 కిలోల్ని ఎకరానికి. అదే విధంగా చిలక నేలలు, ఇసుక నేలలు వేసుకున్నప్పుడు మనము 2 దఫాలుగా వేసుకోవాలి, ఆఖరి దమ్ములో సగం, ఇంకొక సగం చిరుపొట్ట దశలో వేసుకోవాలి. అయితే ఈ ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైనా ఎరువులు వేసుకునేటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మొత్తం వాటర్ అనేది తీసేసి బురద పదంలో మాత్రమే ఎరువులు అనేది వేసుకోవాలి. ఈ ఎరువులు వేసుకున్నాక 36 నుంచి 48 గంటల తర్వాత మాత్రమే నీరు అనేది పెట్టుకోవాలి. అదే విధంగా యూరియా విషయానికి వచ్చినట్లయితే యూరియాని మనం ఎకరానికి 2 బ్యాగులు సరిపోతుంది. ఈ యూరియా ఎప్పుడైనా మనం వేపపూత పూసిన యూరియానే వాడాలి. ఈ వేపపూత పూయడం వల్ల ఏమైతుంది అంటే ఈ దీంట్లో ఉన్న నత్రజని అనేది స్లోగా రిలీజ్ అయ్యి మొక్కకు అందుతుంది. దీని వలన మనకి వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది కాబట్టి వేపపూత పూసిన యూరియాని మాత్రమే వాడాలి.
1: ఈ వరి సాగులో మనం చూసినట్లయితే అక్కడక్కడ ఈ ధాతు లోపాలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఎటువంటి ధాతు లోపాలు అనేటువంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయంటారు?
0: ప్రధానంగా మనకి కనిపించేది జింకు ధాతు లోపం అనేది వస్తుంది ఎక్కువగా. ఈ జింకు ధాతు లోపం వలన మనకి ఏమైతుంది అంటే మొక్కలలో పైనుంచి 3 నుంచి 4 ఆకులలో మధ్యయన అనేది పాలిపోతుంది. ఈ లోపం అనేది ఎక్కువ ఉంటే ముదురాకు చివరిలో మధ్యయనకు ఇరుపక్కల ఇటుక రంగు లేదా తుప్పు రంగు మచ్చలనే ఏర్పడతాయి. దీని వల్ల మొక్క ఏమైతుంది అంటే గిడిసబారిపోతుంది, దుబ్బు చేయదు, ఆకులు అనేవి చిన్నగా మారిపోతాయి. అయితే ఈ లోపం ఉన్నప్పుడు మనం నత్రజని వేసినా కూడా ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ఈ లోపాన్ని నివారించుకోవడానికి మనము జింక్ సల్ఫేట్ అనేది ప్రతి సంవత్సరం రబీలో వేసుకోవాలి, లేదా ప్రతి 3 సీజన్లకు ఒకసారి అన్న వరి పండించే పొలాలలో ఖచ్చితంగా ప్రతి 3 సీజన్ల కన్నా లేదా ప్రతి సంవత్సరం రబీలో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కులో వేసుకుని కళ్ళెదన్నుకోవాలి. అంతేకాకుండా ప్రత్యామ్నాయంగా 10 కిలోల జింక్ సల్ఫేట్ ని 200 నుంచి 250 కిలోల మాగిన పశువుల పేడ లేదా వర్మి కంపోస్ట్ లో వేసుకుని బాగా మగ్గనిచ్చి 20 నుంచి 30 రోజుల పాటు మనం గోనె సంచిలో మగ్గనిచ్చుకోవాలి. తర్వాత చివరి దుక్కులే వేసుకోవాలి. ఇదే కాకుండా మనం ఎప్పుడైనా మన పైరు మీద ఈ జింకు ధాతు లోపం చూసినట్లయితే మనం జింక్ సల్ఫేట్ ని 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. 5 రోజుల గ్యాప్ తీసుకుని 2 నుంచి 3 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపాన్ని మనం సవరించుకోవచ్చు.
1: అయితే ఈ వరి సాగులో జింక్ లోపమే కాకుండా ఈ ఐరన్ లోపం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి ఐరన్ లోపము అనేటువంటిది దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఏ విధంగా గుర్తుపట్టాలి, దాని నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది ఈ ఐరన్ లోపం అనేది ఎక్కువగా మనకి మెట్ట నేలల్లో వస్తుంది. మెట్ట నారుమల్లలో లేకపోతే డైరెక్ట్ వెదజల్లే పద్ధతిలో సాగు చేసుకున్నప్పుడు, పొడిదిక్కులో సాగు చేసుకున్నప్పుడు అక్కడ ఈ లోపం వస్తుంది. మనకి రైతులకు కూలీల కొరత వలన చాలా మంది ఇప్పుడు నేరుగా వెదజల్లే పద్ధతికి వెళ్తున్నారు కాబట్టి ఈ లోపం అనేది వెదజల్ పద్ధతిలో ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ లోపం వచ్చినప్పుడు ఏమైతుంది అంటే లేత చిగురాకులు అనేవి తెల్లగా మారి ఉధృతి ఎక్కువైనప్పుడు ఇటుక రంగుకు మారి నిర్జీవం అయిపోతాయి ఆకులు. దీని వలన ఏమైతుంది అంటే పిలకలు అనేది తగ్గిపోతాయి, మొక్క అనేది ఎత్తు పెరగదు. కాబట్టి దీని నివారణకి ఏం చేసుకోవాలంటే 1 లీటర్ నీటికి 5 గ్రాముల అన్నబేది మరియు 1 గ్రాం నిమ్మ ఉప్పుని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మెట్ట నారుమల్లలో మరియు డైరెక్ట్ వెదజల్లే నేలలో ఎక్కడైతే ఈ లోపాన్ని చూసామో అక్కడ స్ప్రే చేసుకుంటే మనకి ఈ డెఫిషియన్సీ నుంచి మనం అధిగమించవచ్చు.
1: అంటే ఈ ఐరన్ జింకే కాకుండా మరి ఇతర ధాతువులు ఏమన్నా ఉన్నాయా?
0: మేజర్ గా మనకి ఐరన్ జింకే వస్తుంది అండి రైస్ లో, మిగతావి ఏముండదు అంత ప్రాబ్లం.
1: మరి ఇవే కాకుండా నేరుగా విత్తేటువంటి పద్ధతిలో ఎరువుల యాజమాన్ యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చేయాలంటారు?
0: రైతాంగం సాగు ఖర్చులు పెరిగినాయి, నాటేసుకోవడానికి ఇప్పుడు 6,000 దాకా ఖర్చు అవుతుంది ఎకరానికి. దాని నుంచి అంతేకాకుండా కూలీల కొరత కూడా ఉంది కాబట్టి కూలీల కొరత వలన మనం సకాలంలో మనం పంటలు అనేవి నాటుకోలేము కాబట్టి రైతులందరూ వెదజల్ల పద్ధతికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ వెదజల్ల పద్ధతిలో 2 రకాలు ఉంటాయి, పొడి దిక్కులో వేసుకోవడం లేదా దమ్ము చేసిన పొలంలో కూడా నేరుగా వెదజల్ల పద్ధతి కూడా ఉంది. అయితే ఈ వెదజల్ల

చల్లే పద్ధతిలో వేసుకున్నప్పుడు మనం నత్రయని నార్మల్ పద్ధతి కన్నా 20% ఎక్కువ వేసుకోవాలి. అంటే నార్మల్ పద్ధతిలో మనకి 48 కిలోల నత్రయని నిచ్చే ఎరువులు వేసుకుంటాం, అదే వెదజల్లే పద్ధతిలో 60 కిలోల నత్రయని

0: ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ అంటే దీనివల్ల లేత చిగురాకులు అనేవి తెల్లగా మారిపోతాయి, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు ఏర్పడి ఆకులు అనేవి నిర్జీవం అయిపోతాయి, పిలకలు రావు, ఎత్తు అనేది పెరగదు. కాబట్టి ఈ లోపాన్ని నివారించుకోవడానికి అన్నభేది అంటే ఐరన్ సల్ఫేట్ ప్లస్ నిమ్మ ఉప్పు, అన్నభేది 5 గ్రాములు, నిమ్మ ఉప్పు 1 గ్రాములు, వీటన్నిటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వెదజల్ల పద్ధతిలో ఈ లోపాన్ని నివారించుకోవచ్చు.
1: అంటే ఈ విధంగా విత్తడం ద్వారా ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా చేసుకోవాలని విషయాన్ని చాలా చక్కగా మీరు వివరించడం జరిగింది. మరి ఇప్పుడు వర్షాకాలంలో వరి సాగులో ఎక్కువగా వచ్చేటువంటి సమస్య కలుపు సమస్య అనేటువంటిది ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది. ఈ కలుపు యాజమాన్యం అనేటువంటిది ఎందుకు వస్తుంది? ముఖ్యంగా దాన్ని నివారించడానికి ఎటువంటి చర్యలు అనేటువంటివి చేపట్టాలంటారు?
0: ఇప్పుడు మనకు ప్రధానమైన సమస్య వచ్చేసి పంటలలో కలుపు. ఈ కలుపు వల్ల ఏమైతుందంటే మనకి 30-40% వరకు దిగుబడి అనేది తగ్గిపోతుంది. కాబట్టి కలుపు నివారణ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ కలుపు నివారణ కోసం కూలీలను పెడితే మనకి కూలీ ఖర్చులు ఎక్కువైతాయి, కాబట్టి మనం ఖచ్చితంగా కలుపు మందులు అనేవి వాడాలి. ఈ కలుపు అనేది ఏం చేస్తుంది అంటే మొక్కతో పోషకాల కోసం, లైట్ కోసం, సూర్యరశ్మి కోసం, అన్నిటికీ నీటి కోసం అన్నిటికీ పోటీ పడుతుంది. కాబట్టి మనకి దిగుబడి అనేది 40% దాకా తగ్గుతుంది. కాబట్టి తప్పనిసరిగా సకాలంలో మనం కలుపు నివారణ అనేది చేసుకోవాలి. మనం ఒక పీరియడ్ దాటినాక కలుపు నివారణ మందులు కొట్టినా కూడా యూజ్ అనేది ఉండదు. ఎప్పుడైనా కలుపు అనేది రాకముందుకు మనం స్ప్రే చేసుకోవాలి, వచ్చిన కలుపు నివారించుకోవడానికి లేత కలుపు మాత్రమే ఈ కలుపు మందులతో నిర్మూలించుకోవచ్చు.
1: మరి నాటు వేసినటువంటి వరిలో కలుపు యాజమాన్యం అనేటువంటిది ఎలా చేసుకుంటే మంచిదంటారు?
0: కొన్ని రకాల కలుపు మందులేమో 3 నుంచి 5 రోజులకి వేసుకునే కలుపు మందులు ఉన్నాయి, కొన్ని రకాల కలుపు మందులేమో నాటిన వారం రోజుల తర్వాత కూడా వేసుకోవడానికి ఉన్నాయి. అయితే ఇవే కాకుండా మనం కలుపు మొలిచిన తర్వాత 15 నుంచి 20 రోజులకు కలుపు నివారణ కోసం వేసుకునే కలుపు మందులు కూడా మనం మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ నాటు వేసిన 3 నుంచి 5 రోజుల లోపు వేసుకునే కలుపు మందుల గురించి మీకు చెప్తాను. వరి నాటగానే బెన్ సల్ఫురాన్ మిథైల్ ప్లస్ ప్రెటిల్లా క్లోర్ అనే గుళికలు అనేవి ఉంటాయి. వీటి యొక్క ట్రేడ్ నేమ్ ఏంటంటే లోండాక్స్ పవర్, 4X, రీజల్ అని రకరకాల నేమ్స్ తో మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఇవి ఎకరానికి 4 కిలోల గుళికలు ఉంటాయి. వీటిని 20 కిలోల ఇసుకలో కలిపి మనం చల్లుకోవాలి. ఇదే కాకుండా పెండిమిథాలిన్ ప్లస్ పైరోజో సల్ఫిరాన్ ఇథైల్ అనే కలుపు మందు కూడా ఉంటది. దీని పేరు స్టెలిటో. ఇది కూడా ఏకవార్షిక గడ్డిని, తుంగ, వెడల్పాకు కలుపును కూడా నివారిస్తుంది. దీన్ని కూడా నాటినాక 3 నుంచి 5 రోజుల లోపు మనం అనేది స్ప్రే చేసుకోవాలి. ఇది ఎకరానికి 800 ml అయితే సరిపోతుంది. దీన్ని స్ప్రే చేసుకోవాలి. ఇంకొక కలుపు మందు వచ్చేసి ప్రెటిల్లా క్లోర్ ప్లస్ పైరజో సల్ఫిరాన్ ఇథైల్ అనే గుళికలు. ఇవి ఎకరానికి, దీని యొక్క ట్రేడ్ నేమ్ వచ్చేసి ఎరోజ్ గోల్డ్. చాలా రకాల నేమ్స్ తో మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది. దీన్ని కూడా నాటినాక 3 నుంచి 5 రోజులకు వేసుకోవాలి. ఎకరానికి 4 కిలోల గుళికలు అనేవి సరిపోతాయి. 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. ఇవే కాకుండా మనం నాటినాక 2 రోజులకు వేసుకునే కలుపు మందు గురించి చెప్తాను. నాటినాక మనకి ఫినాక్సిలం ప్లస్ బ్యూటాక్లోర్ అనే కలుపు మందు, దీనికి ట్రేడ్ నేమ్ వచ్చేసి కొరియన్. ఇది కూడా ఏకవార్షిక గడ్డిని, తుంగని, వెడల్పాకు కలుపును కూడా నివారిస్తుంది. ఎకరానికి 800 ml ని 20 కిలోల పొడి ఇసుకతో కలుపుకొని చల్లుకోవాలి. ఇవన్నీ ఏమో మనకి 3 నుంచి 5 రోజుల అప్పుడు, లేకపోతే నాటిన 2 రోజుల తర్వాత వేసుకునే కలుపు మందులు. ఎప్పుడైతే కలుపు మొలిసిన తర్వాత అంటే 15 నుంచి 20 రోజుల టైంలో లేదా 2 నుంచి 4 ఆకుల కలుపు ఉన్నప్పుడు వేసుకునే కలుపు మందుల గురించి ఇప్పుడు చెప్తాను. బిస్పైరిబ్యాక్ సోడియం ప్లస్ పైరజో సల్ఫిరాన్ ఇథైల్ అనే కలుపు మందు, ఇది నాటినాక 15 నుంచి 20 రోజులకి 40 గ్రాములు ఉంటది. ఇది దీన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా ఇంకొకటి మెడ్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ క్లోరిమ్యూరాన్ ఇథైల్ అనే కలుపు మందు, ఇది పొడి 8 గ్రాములని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. దీన్ని మార్కెట్ లో దొరికే వ్యాపార నామం దీనికి ఆల్మిక్స్ అని అంటారు. ఇంకొక కలుపు మందు వచ్చేసి ఫెనాక్సిలం ప్లస్ సైహలోఫాఫిబ్యూటైల్, దీని యొక్క ట్రేడ్ నేమ్ వచ్చేసి వివయ. ఇది కూడా 2 నుంచి 4 ఆకుల కలుపు దశలో స్ప్రే చేసుకోవాలి. ఎకరానికి 800 ml ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా ట్రయోఫామ్ ప్లస్ ఇథాక్సి సల్ఫిరాన్ అనే కలుపు మందు 90 గ్రాములు ఎకరానికి, దీన్ని కూడా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇది కూడా 2 నుంచి 4 ఆకుల కలుపు దశలో లేదా 15 నుంచి 20 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. దీని మార్కెట్ లో దీని ట్రేడ్ నేమ్ వచ్చేసి కౌన్సిల్ యాక్టివ్.
1: మరి ఇవే కాకుండా నేరుగా విత్తినటువంటి వరిలో ఈ కలుపు యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా గుర్తించాలి? దాని నివారణకు ఎటువంటి సస్యరక్షణ చర్యలు అనేటువంటి చేపట్టాలంటారు?
0: నేరుగా విత్తే వరి విషయానికి వచ్చినట్లయితే మనకి విత్తిన 3 నుంచి 5 రోజుల అప్పుడు వేసుకోవడానికి ప్రెటిల్లా క్లోర్ ప్లస్ పైరజో సన్ఫురాన్ ఇథైల్ అనే కలుపు మందు 800 గ్రాములని 150 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మార్కెట్ లో దీని ట్రేడ్ నేమ్ వచ్చేసి ఎరోస్ గోల్డ్. ఈ గుళికల్ని నీటిలో కలిపి మనము పిచికారీ చేసుకోవాలి. ఇసుకలలో అసలు కలపకూడదు అన్నమాట వీటిని. ఇవే ముందే కాకుండా 15 నుంచి 20 రోజుల అప్పుడు కలుపుని నివారించుకోవడానికి లేదా 2 నుంచి 4 ఆకుల కలుపు నివారించుకోవడానికి ఫినాక్సిలం ప్లస్ సెహెలోఫాఫ్ బిటైల్ అనే కలుపు మందు

0: ఈ కలుపు మందు ఏకవార్షిక గడ్డిని, తుంగని, వెడల్పాకు కలుపును కూడా నివారిస్తుంది. దీని మోతాదు వచ్చేసి ఎకరానికి 800 ml, 120 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మార్కెట్ లో దీని నేమ్ వచ్చేసి వివయ. ఇది ఎప్పుడైనా ఇసుకలో కలపొద్దు. దీన్ని కలుపు మీద పిచికారీ చేసుకోవాలి మనం. ఇంకొకటి వచ్చేసి ట్రయోఫామ్ ప్లస్ ఇథాక్సి సల్ఫిరాన్ అనే గుళికలు ఇవి. వీటిని, ఇది కూడా ఏకవార్షిక గడ్డిని, తుంగని, వెడల్పాకు మొక్కలను కూడా నివారిస్తుంది. ఇది కూడా కలుపు 2 నుంచి 4 ఆకులు దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి దీని మోతాదు వచ్చేసి 90 గ్రాములు. 120 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఈ గుళికలను కూడా నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇసుకలో కలిపి చల్లుకో ఈ మందును కూడా. మార్కెట్ లో దీని ట్రేడ్ నేమ్ వచ్చేసి కౌన్సిల్ యాక్టివ్. ఇలా సరైన సమయంలో ఉపయోగించినట్లయితే మనం కలుపుని సమర్థవంతంగా నివారించుకుని అధిక దిగుబడిని పొందడానికి అవకాశం ఉంది.
1: మరి చివరగా, ఈ వానాకాలం వరి సాగులో కలుపు మరియు ఎరువుల యాజమాన్యంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడి రావాలంటే రైతులకు మీరిచ్చేటువంటి సలహా గాని సూచన గాని ఏంటంటారు?
0: మనకి ఫార్మర్స్ ఎప్పుడైతే మనం 30 రోజుల తర్వాత నాట్ అనేది వేసుకోవద్దు. 20 రోజుల నుంచి 30 రోజుల నార్ మాత్రమే వేసుకోవాలి. ఆగస్ట్ 15 తర్వాత అసలు నాట్లు అనేది వేయద్దు. చివరిగా ఆగస్ట్ 30 తర్వాత నాట్లు అనేవి వేయకుండా చూసుకోవాలి. సరైన సమయంలో మనం ఎరువులు మరియు కలుపు మందులు అనేవి పిచికారీ చేసుకుని నట్లయితే అధిక దిగుబడిని పొందొచ్చు మనం.
1: మరి వానాకాలం వరి సాగులో సరైన సమయంలో కలుపు నివారణ చేపట్టడంతో పాటు నేల స్వభావము మరియు పంట అవసరాలకు అనుగుణంగా సమతుల్యంగా ఎరువులు వినియోగిస్తేనే ఆరోగ్యకరమైనటువంటి పంటతో పాటు అధిక దిగుబడిని పొందవచ్చు. వ్యవసాయ అధికారుల సూచనలు, శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తూ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను అవలంబించాలని రైతులను కోరుకుందాం. ఈ విలువైనటువంటి సమయాన్ని మనకు అందించి తమ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు వానాకాలం వరి సాగులో కలుపు నివారణ, ఎరువుల యాజమాన్యం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి మాధవ్ గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త శ్రీ మోత చిరంజీవి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సాంబ మసూరి వరి పంట సాగులో అనుభవాల గురించి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామ మహిళా రైతు జి లావణ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ మోత చిరంజీవి.
3: కమలాపూర్ మండలం చెమ్మునిపల్లె గ్రామ మహిళా రైతు. గత 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ మరి డిగ్రీ చదివినా కూడా వ్యవసాయమే చేస్తున్నది. వ్యవసాయంలో మెలకువలు సాధిస్తూ అధిక దిగుబడి కూడా సాధిస్తా ఉన్నది. వారిని అడిగి మరి సాంబమసూర వరి నాటు వేస్తూ అధిక దిగుబడి అనేటువంటి సాధిస్తా ఉన్నది. మరి సాంబమసూర వరి పంటలో అధిక దిగుబడి రావాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
4: నమస్కారం.
3: మరి ఈ వరి నాటు వేసే ముందు నార అనేటువంటిది ఎట్లా మడి కట్టుకోవాలి, ఎట్లా తయారు చేసుకోవాలి?
4: వడ్లను ఫస్ట్ నానబెట్టాలి. నార మడి దున్ని రావాలి. దున్ని వచ్చాక ఒక 5 రోజుల తర్వాత మనం అది కొంచెం మురగాలంటే 5 రోజులు ఉంచిన తర్వాత మండి కట్టుకోవాలి. వడ్లు నానబోసి ఈ రోజు నైట్ నానబోసి రేపు తెల్లారి మండి కట్టి 3 రోజులకు వస్తుంది. వచ్చినాక మండి అలకాలి.
3: మండి అలకే విధానంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
4: మండి అలకే రోజు ట్రాక్టర్ వస్తే రోడ్ వేటర్ కొట్టియాలి. కొట్టించినాక దాన్ని మళ్ళీ పైప్ తో సమానం చేసి అలకాలి.
3: మండే ఎట్లా ఇప్పుతారు? దానికి ఏమైనా కలుపుతారా? ఎట్లా తల్లుతారు? ఎంత మోతాదులో తల్లుతారు? ఒక నారు మడికి ఇంకొక నారు మడికి ఎంత ఎడం ఉండాలి? ఆ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
4: మండే వచ్చిందంటే ఇప్పుతారు. ములక వస్తుంది. ములక వచ్చినాక ఇప్పి సంచులలో పోసుకొని వెళ్ళి అక్కడ ఇప్పుకుంటూ డబ్బాలలో పోసుకుంటూ దాన్ని సమానం చేసినాక ఆ గంట అయినాక చల్లుతారు.
3: అంటే చల్లేటప్పుడు ఆ ములకకి ఏమన్నా ఎరువులు గాని లేదా ఏమన్నా పురుగు మందులు గాని ఏమన్నా కలిపి తల్లుతారా? నేరుగా తల్లుతారు.
4: 20 చల్లినాక ములక అలుకుతారు.
3: ములక అలికిన తర్వాత ఎన్ని రోజులకు మొలకెత్తుంది?
4: 5 డేస్ పచ్చదనం ఏర్పడుతుంది. ఈ నెల వరకు వేయాలి. సంవత్సర నెల 15 రోజులైనా ఏం కాదు.
3: అంటే ఇప్పుడు నారుమడిలో అది పెరిగే క్రమంలో ఎటువంటి ఎరువులు అనేటువంటి ఎక్కువ వాడతారు?
4: నార్మడిలో ఎక్కువ ఎరువులు ఏం వాడం గానీ ఒకసారి వాలకేటప్పుడే అది 20 చల్లుతారు. మళ్ళా పెరగలేదంటే మళ్ళీ ఒకసారి యూరియా 20 చల్లుతారు కలిపి మళ్ళా అంతే.
3: అంటే ఇప్పుడు ఏమన్నా చీడపీడలు ఏమన్నా వస్తాయా నారుమడికి?
4: చీడపీడలు రాకుండా మందు కొడితే బాగుంటుంది.
3: ఏం మందు కొట్టాలి?
4: అది పురుగు రాకుండా కొడతాం మందు. కీటో అని ఉంటది. అది ఒక బుడ్డి 100 రూపాయలు అట్లుంటది ప్యాకెట్. ఆ ప్యాకెట్ తెచ్చి కొడితే అది బాగానే ఉంటది. మళ్ళా ఏం కాదు అంతే.
3: అంటే ఇప్పుడు నారు అనేటువంటిది మొలకెత్తిన తర్వాత ఇప్పుడు నెల 15 రోజులైనా కూడా ఏది విత్తడానికి

0: నాటేయడానికి అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఇటువంటి తరుణంలో మీరు నారు అంతా ఇక్కడ పెరిగింది, మరి నాటేటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటారు?
1: దుక్కిని ఎలా తయారు చేస్తాం అంటే ఫస్ట్ నీళ్లు ఎత్తాం, నీళ్లు వేసినాక పారినాక ట్రాక్టర్ వచ్చి రోడ్ వేటర్ కొడుతుంది. రోడ్ వేటర్ ఒకసారి చేసినాక మళ్ళీ ఎత్తమనగా మళ్ళా ఇంకో ఇరవాలు కొడుతుంది. ఇరవాలు కొట్టిన తర్వాత మూడు సార్లు ఎత్తుంది. మూడో సారికి నాటేసేసరికి మూడో సార్లు చేసి ఒడ్లు పెట్టుకొని అంతా సమానంగా వేసుకొని ఒడ్లు పెట్టుకొని నాటేస్తాం.
0: అంటే ఇప్పుడు ఈ నాటేసే ముందు ఏమన్నా ఎరువులు గాని అంటే రసాయన ఎరువులు గాని లేదా సేంద్రియ ఎరువులు గాని ఏమన్నా చల్లుతారా?
1: ఎండాకాలంలో రావులు ఉన్నాయి, పెంట కొట్టిస్తాం. అంతే తప్ప మేము ఎక్కువ ఎరువులను వాడం, యూజ్ చేయం. 20-20 యూరియా కలిపి చల్లుతాం నాటేసే రోజు. అంతే.
0: అంటే ఇప్పుడు నాటేసేటప్పుడు మీరు ఎటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు? అంటే మీరు కూలి వాళ్ళతోని సాల్ లాగా తాడు పెట్టి నాటేయడం అనేటువంటి జరుగుతుందా, లేదా జిగ్జాగ్ గా వేయడం జరుగుతుందా, 5 సార్లకు 5 సార్లకు ఒక మడిలాగా మీరు విత్తడం అనేటువంటి జరుగుతుందా, ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
1: జిగ్జాగ్ గానే వేస్తారు. మాకు ఏం తాళ్ళు పెట్టేయరు, ఎవరు ఇష్టం వాళ్ళు తాళ్ళు పెట్టి గ్యాప్ ఉండాలంటే అట్లా వేస్తారు, లేకపోతే లేదు. మాకు జిగ్జాగ్ గానే వేసుకున్నాం. ఇప్పటి వరకు అయితే
0: ఎన్ని ఎకరాల వరిని మీరు పండిస్తున్నారు?
1: ఇప్పుడు ప్రస్తుతానికి 3.5 ఎకరాల వరిని పండిస్తున్నాం.
0: అంటే 3.5 ఎకరాల వరిని మీరు పండిస్తున్నారు, అంటే అంతా ఒకటే విత్తనం పెట్టిలా, వేరు వేరు విత్తనాలు పెట్టిలా?
1: ఒకటే వరి పెట్టినాం.
0: అంటే ఇప్పుడు సాంబ మసూర విజయ మసూర లాగా పెట్టిల్లు. అంటే ఇప్పుడు ఈ నాటిన తరుణంలో ఇప్పుడు వర్షాలు అనేటువంటివి కొద్దిగా తక్కువ పడుతున్నాయి అంటున్నారు, మరి మీకు వాటర్ సోర్స్, నీటి యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా ఉంటది? మొక్కలు అంటే వరి నాటు వేసినప్పటి నుంచి వరి కోసే వరకు ఎన్నిసార్లు నీళ్లు కట్టుకోవాలి, ఎన్ని తల్లు కట్టుకోవాలి నీళ్లు?
1: దినం తప్పించి దినం పెట్టాలి నీళ్లు. నీళ్లు ఎందుకంటే దుబ్బ కాబట్టి ఉండే మాకు, అదే రాగడైతే ఇవాళ పెడితే 1-5 రోజులు పనిచేస్తాయి కాబట్టి దినం తప్పించి దినం పెడితేనే అల్లు ఉంటాయి కాబట్టి. మాకు చెక్ డ్యామ్ ఉంది, ఆ చెక్ డ్యామ్ లో మోటార్ ఉంటుంది కాబట్టి మాకు నీళ్ళకైతే పర్వాలేదు. రోజు పైన ఉండలు పోతే కిందికి పోతాయి, అలా వాగులకే పోతాయి.
0: అంటే ఇప్పుడు నీళ్లు అనేటువంటిది ఈ విధంగా కడుతున్నారు, మరి ఎరువులు అనేటువంటి ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడెప్పుడు వేసుకోవాలి ఎరువులు, ఈ డిఏపి యూరియా మిగతాయని?
1: నాటేసే రోజు ఒక రోజు 20-20 యూరియా వేస్తాం, మళ్ళీ 20 రోజులకు పిలకల గోళీలు అని మళ్ళీ 20-20 యూరియా కలిపి వేస్తాం.
0: మొత్తం పంట అయిపోయే వరకు ఎన్ని సార్లు ఇస్తారు?
1: 3 సార్లు.
0: ఎప్పుడెప్పుడు వేస్తారు?
1: నాటేసినాక కాకుండా 20 రోజులకు ఒకసారి, మళ్ళా 2 నెలలకు ఒకసారి, పొట్ట దశలో ఒకసారి. అంతే.
0: ఎంత మోతాదులు ఇస్తారు?
1: 3 ఎకరాలకు ఇప్పటి వరకు 4 బస్తాలు వేసినాం. ఎరువులు చల్లినాం కాబట్టి 4 బస్తాలు వేసినాం. ఎప్పుడు వేసినా అంతే 4 బస్తాలు.
0: అంటే 3 లేదా 4 బస్తాలు అనేటువంటి వేస్తారు. అంటే ఊకే ఒక యూరియానే వేస్తారా, లేకపోతే మారుస్తారా ఎరువులను కూడా?
1: పొట్ట దశలు ఉన్నప్పుడు వేరే పొటాషియం ని యూరియా కలిపేస్తాం. ఇక 20-20 మధ్యలో 2వ సారి వేసినప్పుడు 20-20 యూరియా కలిపేస్తాం.
0: అంటే ఇప్పుడు ఈ ఎరువులు అనేటువంటి ఈ విధంగా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వరిలో కలుపు అనేటువంటిది ఎక్కువగా పడుతుంటది అంటారు, మరి కలుపు నివారణ కోసం ఎటువంటి చర్యలు అనేటువంటివి తీసుకుంటారు?
1: వాటర్ ఎక్కువ పెట్టుకుంటే పడదు. అది నాటేసి నుండి మనం 3వ రోజు గడ్డి మందు చల్లుకోవాలి. గడ్డి మందు చల్లితే ఎక్కువ పడదు. నీళ్లు వాటర్ ని రోజు పెట్టాలి. దినం తప్పించి దినం పెడితే గడ్డి పడదు. కాబట్టి మాకు ఇప్పుడైతే గడ్డి ఏం లేదు పొలంలో.
0: దబ్బున ఇప్పుడు నెలకో 2 నెలలకో దబ్బున కలుపు అనేటువంటిది పెరిగితే దాన్ని ఎట్లా తీసేస్తారు? ఏమైనా గడ్డి మంది కొడతారా, లేకపోతే తీసేస్తారా, ఏ విధానాన్ని మీరు అవలంబిస్తారు?
1: మేము గడ్డి మంది కొట్టం, కలుపు తీసేస్తాం. కుప్పలన్నీ వడ్ల మీద మారే. దార్క గడ్డి అని ఉంటది, వలిపిడి అని ఉంటది, నానా తీర్ల నాయదా తీర్ల గడ్డి ఉంటది కాబట్టి అవి తీసి బయట మారేస్తాం. బర్రలకు గొడ్లకు పని చేయాలి.
0: అంటే ఒక్కొక్క గడ్డి ఎట్లా తీస్తారు, ఎట్లా మీరు దాన్ని తొలగించడం అనేటువంటి జరుగుతుంది?
1: బాగుంటే కుప్పలతో కుప్పేసి కుప్పలు ఎత్తి బారి వస్తాం, లేకపోతే అలానే తొక్కుతాం కాళ్ళతోటి. తొక్కి అంతే అయిపోతుంది.
0: అంటే ఈ కలుపు మళ్ళీ మళ్ళీ రాకుంటే గడ్డి మందులు ఏమైనా చల్లుతారా?
1: గడ్డి మందు మేము నాటేసినాక 3వ రోజే చల్లుతాం. అంతేగాని మళ్ళా మళ్ళీ చల్లం. 20 రోజులకు చల్లుకుంటే బాగుంటే 20 రోజులకు చల్లుకోవచ్చు. చల్లితే చనిపోతుంది కానీ మేము చల్లం.
0: ఇప్పుడు మీరు వేసినటువంటి వరిలో ఎటువంటి చీడపీడలు, ఎటువంటి తెగుళ్ళు అనేటువంటివి వస్తాయి?
1: ఎర్ర తెగుళ్ళు, మెడిర్పు రోగాలు అవి. మెడిర్పు అంటే గొలుసు అయినాక వస్తుంది. ఇప్పుడైతే ఎర్ర తెగుళ్ళు బాగా వస్తాయి కాబట్టి మందు కొట్టుకుంటే కవర్ అవుతుంది.
0: అంటే ఇప్పుడు ఎన్ని రోజుల పంట మీరు వేసినటువంటి పంట, దీన్ని ఎప్పుడు దీన్ని కోయడానికి సిద్ధంగా ఉంటది, ఎట్లా కోస్తారు?
1: మేము వేసింది 4 నెలల పంట. 4 నెలల పంట కాబట్టి 4 నెలలకు కోస్తాం.
0: ఎట్లా కోస్తారు?
1: మిషన్ తోటి, వరి కోసే మిషన్ తోటి కోపిస్తాం.
0: వరి కోసే మిషన్ అనేటువంటిది ఎట్లా తీసుకొస్తారు, ఎట్లా కోస్తారు? దాంట్లో వరి అనేటువంటిది విత్తనాలు అంటే ఆ గింజలు ఎట్లా వేరు చేస్తారు, కట్టలు ఎట్లా కడతారు?
1: వరి కోసే మిషన్ వస్తుంది మాకు, బాట ఉంది, ఆ బాట నుండి వస్తుంది. మడి మడికి కోసి ట్రాక్టర్ లో వస్తుంది. ట్రాక్టర్ లో వస్తే మేము ఇంటికి ఇది తెచ్చుకొని పోసుకుంటాం, ఎండ పోస్తాం. గడ్డి కట్టలు ఆ కోసిన తర్వాత మనకు గడ్డి అవసరం ఉంటే కట్టించుకుంటాం, లేకపోతే లేదు ఎవరన్నా తీసుకుంటారు. గడ్డి కట్టలు మాకు ఆవులు ఉన్నాయి కాబట్టి.

0: కట్టిస్తాం. మిషన్ అది వేరే మిషన్ ఉంటుంది, గడ్డి కట్టలు కట్టే మిషన్ ఉంటుంది కాబట్టి కట్టిపోతాడు. కట్టకు 40 రూపాయలు అని ఉంటుంది, ఆ కట్టిపోతాడు అంతే.
1: వరి గింజలు అనేటువంటివి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఆరబోసిన తర్వాత మీరు బస్తాలలో నింపుతారు, ఎక్కడ దీన్ని విక్రయిస్తారు?
0: మినిమం 4 రోజులు, మినిమం 4 రోజులలో ఎండుతాయి. ఎండినాక బస్తాలు నింపుకపోయి ఐకేపీకి వేస్తాం, లేకపోతే పట్టించుకొని బియ్యం అమ్ముతాం.
1: అంటే మీరు దీంట్లో దేన్ని మీరు వాడుతున్నారు, పట్టించి అమ్ముతారా లేకపోతే ఐకేపీలు అమ్ముతారా?
0: మేము 2 ట్రాక్టర్లు పట్టించి అమ్మేది, ఇప్పుడు ఇక మొత్తం పట్టిస్తాం అనుకుంటాను.
1: ఇప్పుడు ఐకేపీలు అమ్మడానికి మీరు పట్టించి అమ్మడానికి తేడా ఏంటంటారు?
0: ఐకేపీకి అయితే 2400 అట్లా ఉంటది, బియ్యం అయితే ఇప్పుడు 6000 క్వింటల్ అంటున్నారు కాబట్టి అట్లా అమ్మదామని చూస్తాను.
1: మీరు ఎకరానికి ఎంత పెట్టుబడి పోను, ఎంత దిగుబడి వస్తుంది, ఎన్ని క్వింటాల వరకు వస్తుంది
0: దిగుబడి అంటే? ఇక మినిమం 2 లక్షలు వస్తాయి. ఓ 50,000 పెట్టుబడి పోయినా 150,000 మిగులుతాయి 3 ఎకరాలన్నర పేరు మీద.
1: అంటే ఎన్ని బస్తాల పంట దిగుబడి అవుతుంది?
0: 180 బస్తాలు అయితే.
1: చివరగా ఇప్పుడు మీరు ఒక మహిళా రైతుగా 3.5 ఎకరాలు పంట పండిస్తున్నారు, మరి వరి సాగు చేసేటువంటి అంటే సన్న వడ్లు పండించేటువంటి రైతులకు మీ యొక్క అభిప్రాయం ఏంటి అధిక దిగుబడి రావాలంటే?
0: మా అభిప్రాయం ఏంటంటే మా పొలం వరకు మేమే చేసుకుంటాం, కూలి మనిషిని పెట్టాం. ఒక నాటు వరకే ఏ వాళ్ళన్నా ఎత్తారు, అంతే తప్ప కలుపు తీసుకుని మేమే, మందు కొట్టుకుని మేమే, మసాలా చల్లుకుని మేమే, అన్ని మేమే చేసుకుంటాం పనులు. మా ఇంటి వాళ్ళమే చేసుకుంటాం, ఇంటి వాళ్ళు చేసుకుంటేనే 1 రూపాయి మిగులుతుంది కదా తప్ప అన్ని కూల పెడితే ఏం మిగిలేదు.
1: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మరి ఒక మహిళా రైతుగా అధిక దిగుబడి సాధిస్తున్నటువంటి ఈ సమ్మ మసూర వరి సన్న వడ్ల వరి దిగుబడి రావాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి చాలా చక్కటి విషయాలను వివరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు సాంబ మసూరి వరి పంట సాగులో అనుభవాల గురించి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శంభునపల్లి గ్రామ మహిళా రైతు జి లావణ్య గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త శ్రీ మోత చిరంజీవి.
3: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
4: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: సందర్భం ఏదైనా,
4: శుభకార్యం మరేదైనా,
3: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
4: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
3: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
4: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

ఇంతటితో ఈనాటి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 వస్తోంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

0: రిలే వింటారు. ట్యూన్ చేసి ఉంచండి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఈ కార్యక్రమ అనంతరం శ్రోతలు ఉత్తరాలు మరియు లేఖల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం మనోరంజని వింటారు.
1: ఆకాశవాణి స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: మానవ నాగరికతకు సంపూర్ణ ఆరోగ్యానికి అత్యంత ప్రాథమికమైనది పారిశుద్ధ్యం. పరిశుభ్రత పాటించడం అంటే భగవంతుని ఆరాధనతో సమానమని పెద్దలు చెప్తారు. ఆరోగ్యం పరమం భాగ్యం, స్వచ్ఛత తస్య మూలకం అనే సూక్తి ప్రకారం అన్నింటికన్నా గొప్పదైన ఆరోగ్య భాగ్యానికి మూలాధారం పరిశుభ్రతే. మహాత్మాగాంధీగారు కన్న స్వచ్ఛభారత్ కలని సాకారం చేస్తూ 2014 అక్టోబర్ 2 ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ అనతి కాలంలోనే దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా అవతరించింది. మొదటి దశలో దేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దిశగా నడిపిన ఈ పథకం ప్రస్తుతం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 రూపంలో 2027 వరకు విస్తరించబడింది. కేంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అనే 3R సూత్రాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి చట్టపరమైన నిబంధనలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టాయి. పౌరులు తమ ఇళ్లలో వాడని పాత బట్టలు, పుస్తకాలు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బొమ్మలు వంటి వాటిని 3R కేంద్రాల్లో అందజేస్తే మున్సిపల్ సిబ్బంది వాటిని శుభ్రం చేసి బాగుచేసి అవసరమున్న పేద కుటుంబాలకు లేదా స్వచ్ఛంద సంస్థలకు ఉచితంగా అందిస్తున్నారు. రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ పొడి వ్యర్థాలను కరిగించి విద్యుత్గా మార్చడానికి గుంటూరు, విశాఖపట్నం వంటి నగరాలలో మెగా ప్లాంట్లను ప్రభుత్వం నడుపుతోంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని స్థానిక సంస్థలు వినూత్నమైన బార్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రజలు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ కార్యాలయాలకు ఇస్తే దానికి బదులుగా ప్రభుత్వం వారికి బియ్యం, కందిపప్పు లేదా కూరగాయలను అందిస్తుంది. పాఠశాలల్లో, బహిరంగ ప్రదేశాల్లో పాత స్క్రాప్, ఇనుప గ్రిల్స్, ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన బెంచులు, కళాకృతుల్ని తయారు చేసేలా ఉపాధ్యాయులను, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల డంపింగ్ యార్డులపై భారం తగ్గడమే కాకుండా వ్యర్థాల ఆధారిత సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటోంది. ఇలా వినూత్న రీతిలో 3R సూత్రాన్ని పాటించడం వలన ముంబైలో జరిగిన ఐఫ్యాట్ ఇండియా 2026 అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ వ్యర్థాల రీసైక్లింగ్, స్థిరమైన పారిశుద్ధ్య నమూనాలు అంతర్జాతీయ పర్యావరణ నిపుణుల ప్రశంసలు అందుకున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు విజయనగరం జిల్లాలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు తెలియజేసే వివరాలు విందాం.
3: అందరికీ నమస్కారం. మా జిల్లాలో 4 ELBలు ఉన్నాయి. ELB మీన్స్ అర్బన్ లోకల్ బాడీస్. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిలి మున్సిపాలిటీ, రాజా మున్సిపాలిటీ అండ్ నెల్లిమర్ల నగర పంచాయతీ. ఈ 4 ELBల్లోనూ 7,958 గ్రూపులు ఉన్నాయి. సభ్యులు 79,800 మంది సభ్యులు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర యాక్టివిటీస్ గురించి ఎప్పటికప్పుడు మేము చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏ ఏరియాలో వెళ్ళి ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలన్నది మన కమిషనర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. అలాగే సాసాలో ప్రధాన యాక్టివిటీ అయినటువంటి టెర్రస్ గార్డెనింగ్, ఈ టెర్రస్ గార్డెనింగ్లో మన విజయనగరం జిల్లాలో ఇంచుమించుగా 5,565 మంది సభ్యులు టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారంటే, ముఖ్యంగా ఈ మొక్కలు అన్నది ఆకుకూరలు, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా హైబ్రిడ్ వెరైటీకి వస్తే బెండకాయలు, వంకాయలు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేయటం వల్ల లాభం ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలగటం, ప్లస్ స్వచ్ఛమైన గాలి, పర్యావరణ సమతుల్యత ఏర్పడడానికి మనకి ఈ టెర్రస్ గార్డెనింగ్ ద్వారా బాగా ఉపయోగం జరుగుతుంది. అందుకని ఈ టెర్రస్ గార్డెనింగ్

0: బాగా ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతానికి మాకు 5,565 మంది సభ్యులు చేస్తున్నారు. మా టార్గెట్ 8,050. మేము వచ్చే 2027 మార్చ్ 31 కల్లా టార్గెట్ అచీవ్మెంట్ అవడం జరుగుతుంది. అలాగే ఇంట్లో వ్యర్థాల నుంచి మనకు ఉపయోగపడే ఎరువును తయారు చేసి ఆ ఎరువుని ఈ టెర్రస్ గార్డెన్ మొక్కలకి ఉపయోగించడం వల్ల ఈ టెర్రస్ గార్డెన్ లో పెంచే ఆకుకూరలు కానీ పచ్చిమిర్చి కానీ లేదా టమోటాలు కానీ లేదా కాయగూరలకు సంబంధించి ఎరువులు కూడా మనం అంతటా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మిగిలిపోయిన అన్నం కూరలు కానీ టీ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన టీ పొడి కానీ అలాగే కాయగూరలు తరిగిన తర్వాత వేస్ట్ అయినగా వచ్చిన అవన్నిటిని కూడా ఒక కంపోస్ట్ కింద తయారు చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఒక మంచి తొట్టులు తీసుకుని అందులో కొంచెం మట్టి వేసి ఆ పైన వేస్ట్ పదార్థాలన్నీ వేసి ఆ పైన మళ్ళీ మట్టి కింద వేసి లైట్ గా పసుపు నీళ్ళు కొంచెం చల్లుతారు. దీనివల్ల ఖచ్చితంగా మనకి 4 రోజుల తర్వాత 45 రోజుల్లో మనకి ఎరువు కింద తయారవుతుంది. ఏదైతే ఈ కుండీల్లో మొక్కలు పెంచడం చేస్తున్నారో ఈవెన్ ఒక్కొక్కసారి పూల మొక్కలను కూడా పెంచుకుంటున్నారు చాలా మంది ఇంట్రెస్ట్ గా. సో వాటిలో ఎరువు కింద ఉపయోగించడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి, ప్లస్ మనకి వాటి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ కూడా మన ఎస్ఎస్జి మెంబర్స్ చాలా ఆసక్తిగా చేస్తున్నారు. మేము ఇప్పటికప్పుడు వాళ్ళకి మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసి వీటి వల్ల వచ్చే లాభాల గురించి చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కొంతమందికి ఈ బాల్కనీ సదుపాయం లేకపోవడం వల్ల టెర్రస్ గార్డెన్ చేయకపోవడం లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న స్థలాల్లో కూడా ఇవే కార్యక్రమాలు కూడా కొంతమంది చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించడం, ముఖ్యంగా పర్యావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సమతుల్యం సాధించడం, అలాగే ఎండ తీవ్రతను తగ్గించడానికి ప్రతి చోట కూడా అలాగా చేసే కార్యక్రమాలు అయితే చేపడుతున్నాం. ముఖ్యంగా కేవలం మన ఎస్ఎస్జి మెంబర్సే కాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్సే కాకుండా చాలా చోట్ల అపార్ట్మెంట్ లో చాలా మంది కూడా వాళ్ళంతటా వాళ్ళు ఓన్ గా ఎస్ఎస్జి మెంబర్స్ కాని వారు కూడా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము వెళ్ళి ఎక్కడైతే అపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు లేకపోతే ఇంకా బాగా సంపన్నులు వాళ్ళ కుటుంబాలకు కూడా మా సభ్యులు వెళ్ళి ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్తే చాలా మంది చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఆల్రెడీ మేము చెప్పకుండా చాలా మంది చేసుకున్నారు. మేము చెప్పిన తర్వాత కూడా ఇది మంచి కార్యక్రమం మేము కూడా చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో మా మహిళలు పాల్గొనడమే కాకుండా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని, తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలని, తీసుకునే ఆహారం పరిశుభ్రంగా ఉండాలని చెప్పి సభ్యులందరికీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మంత్లీ మీటింగ్స్ లో కూడా ఇది ఒక పారిశుద్ధ్యం శానిటేషన్ దాని మీద ఒక టాపిక్ కింద పెట్టుకుని దాని గురించి సభ్యులందరూ మాట్లాడుకోవటం, ఆ సభ్యులు అందరు కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. ఇంకా దీన్ని ఉధృతి చేసి ఇంకా దీన్ని బాగా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు. మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: పసి వయసులోనే పిల్లల మనసుల్లో నాటిన మంచి అలవాట్లు, ఆదర్శాలు సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధాలుగా మారతాయి. భారతదేశాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతమైన పారిశుద్ధ్య దేశంగా మార్చాలనే సంకల్పంతో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, అదొక నిరంతర విద్యా యజ్ఞంగానూ పేరుగాంచింది. ఈ యజ్ఞంలో విద్యార్థులను అగ్రగాములుగా నిలిపి వారిలో పరిసరాల పరిశుభ్రత పట్ల బాధ్యతను పెంచడంలో పాఠశాలలు, గురువులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. సంస్కృతంలో ఒక గొప్ప సూక్తి ఉంది, విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వా ధనమాత్నోతి స్వచ్ఛతా తస్య భూషణం. విద్య వినయాన్ని ఇస్తుంది, వినయం వల్ల అర్హత లభిస్తుంది. అయితే జ్ఞానాన్ని పొందిన మనిషికి సంస్కారంతో కూడిన పరిశుభ్రత పరమభూషణంగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్ని స్వచ్ఛతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దుతోంది. ఉపాధ్యాయుడు బడిలో వెలిగించిన స్వచ్ఛత దీపం విద్యార్థుల ద్వారా ప్రతి ఇంటికి విస్తరించి సమాజంలో పెద్ద మార్పుకి కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలు ODF ప్లస్ సాధించడంలో ఈ బాలల సైన్యం చేసిన ప్రచారం ఎంతో దోహదపడింది. విశాఖపట్నం తోటగరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీమతి ఎం అనురాధ గారు తమ పాఠశాలలో పాటిస్తున్న స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి తెలియజేస్తున్న వివరాలు ఇప్పుడు విందాం.
2: నమస్తే అండి. మా పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి మాట్లాడాలంటే నాకు ముందుగా గుర్తుకొచ్చేది మా పిల్లల్లో వచ్చిన మార్పు. మంచి అలవాటు ఒక్క రోజులో రాదు, ప్రతిరోజు గుర్తు చేస్తూ మనమే ఆచరింప చేస్తేనే అది మనలో భాగమవుతుంది. మా స్కూల్లో సుమారు 1400 స్టూడెంట్స్ ఉన్నారు. మాకు చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది. ఈ పాఠశాల పరిశుభ్రత కోసము 8 మంది

0: సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. ఇంత పెద్ద ప్రాంగణాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచడం అంటే చిన్న విషయం కాదు. ఒకప్పుడు సిబ్బంది శుభ్రం చేసిన వెంటనే పిల్లలు మళ్లీ కాగితాలు ఇతర వ్యర్థాలు అక్కడక్కడ వేసేవాళ్ళు. అందుకే మేము గ్రీన్ డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి వాటిలోనే వేస్ట్ అంతా వేయాలి అని పిల్లలకు అలవాటు చేయడం ప్రారంభించాం. మొదట్లో చెప్పిన మళ్లీ కింద వేసేవారు, కానీ మేము వదిలిపెట్టలేదు. దాదాపు ప్రతి ఇంటర్వెల్ లో కూడా మీ చుట్టూ ఒకసారి చూడండి, ఏదైనా ఒక కాగితం కనిపించిన డస్ట్బిన్ లో వేయండి అని గుర్తు చేస్తూనే ఉన్నాం. ఈ మార్పు రావడానికి మాకు దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు మా పాఠశాల క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్ కి ఒక మంచి ఉదాహరణగా కనిపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే మధ్యాహ్న భోజనం కూడా మొదట్లో మాకు పెద్ద సవాలే. తినే ఆహారం కంటే కింద పడేసే ఆహారం ఎక్కువగా ఉండేది. దాంతో మేము అక్కడ కూడా డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి ప్రతి టీచర్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ ఎంత కావాలో అంతే ఆహారం తీసుకోండి, కావాలంటే మళ్లీ తీసుకోవచ్చు అని చెప్పడం ప్రారంభించాం. దాంతో ఆహారం వృధా చాలా వరకు తగ్గింది. తిన్న తర్వాత మిగిలిపోయిన ఆహారం లేదా కింద పడ్డ ఆహారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజెంట్ డస్ట్బిన్స్ లోనే వేస్తున్నారు. ప్రార్థనా కార్యక్రమంలో వారానికి ఒకసారి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా స్వచ్ఛ భారత్ మీద చిన్న చిన్న పాటలు, స్కిట్స్, స్లోగన్స్, కవితలు, కథల పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ ఇవన్నీ నిర్వహించి వాటిలో బెస్ట్ పర్ఫార్మర్ ఏవైతే చేస్తారో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాము. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల్లో బాధ్యత భావాన్ని పెంచుతున్నాం. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదనే అలవాటు కూడా పిల్లల్లో పెంచుతున్నాం. మన పరిసరాలను మనమే కలుషితం చేయకూడదనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. ఈ రోజు వాళ్ళు నేర్చుకున్న చిన్న మంచి అలవాట్లే రేపు వారి జీవితంలో భాగమవుతుంది. మన దేశం 2047 నాటికి వికసిత్ భారత్ గా ఎదగాలంటే ఈ మార్పు మన పాఠశాల నుంచే మొదలవ్వాలి. స్వచ్ఛ భారత్ మన బాధ్యత, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం, 2047 వికసిత్ భారత్ మన స్వప్నం. ఈ స్వప్నంలో మా 1400 మంది పిల్లలు చిన్న చిన్న అడుగులు కూడా ఒక భాగమే. ధన్యవాదాలు.
1: ఊరుని చూసి దేశాన్ని చూడమనే విధంగా స్వచ్ఛ భారత్ అభియాన్ దేశంలోని ప్రతి గ్రామాన్ని, నగరాన్ని పరిశుభ్రతతో మెరిసేలా చేసి మన పర్యాటక రంగానికి ఊతమిస్తోంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయిన అందరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం సాధనలో భారత్ వేగమైన పురోగతిని సాధించి ఐక్యరాజ్య సమితి ప్రశంసలు అందుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం స్వచ్ఛ భారత్ వల్ల భారతదేశంలో లక్షలాది మంది పిల్లల మరణాలు, డయేరియా వంటి అంటువ్యాధులు గణనీయంగా తగ్గాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అతి తక్కువ కాలంలో ప్రజల ప్రవర్తనలో మార్పు తెచ్చిన అతి పెద్ద సామాజిక ఉద్యమంగా ప్రపంచ బ్యాంక్ స్వచ్ఛ భారత్ ను ప్రశంసించింది. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడు ఇలా అద్భుతమైన విజయాలు సాధించవచ్చని ఈ ప్రత్యక్ష ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంతో పారిశుద్ధ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, విక్రయం, వాడకాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు వ్యర్థాలతో పేరుకుపోయిన కొండల్ని కరిగించి హరిత వనాలుగా మార్చడం విశేషం. ఇంటింటి వ్యర్థాల సేకరణ, ప్రజా భాగస్వామ్యం ద్వారా గ్రామీణ పారిశుద్ధ్య విభాగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జోన్ గా మార్చినందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ స్కాచ్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. స్వచ్ఛ భారత్ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించబడుతున్న స్వచ్ఛతా హీ సేవ, ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాలను కోట్లాది మంది భారతీయులు తమ సొంత బాధ్యతగా భావించి ముందుకు నడిపిస్తున్న తీరు అనన్య సామాన్యం. స్వచ్ఛ భారత్ విజయం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఆఫ్రికా, ఆసియాలోని పారిశుద్ధ్య లోపాలతో బాధపడుతున్న అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇదొక దిక్సూచిగా మారింది. ప్రపంచ వేదికపై స్వచ్ఛ భారత్ సాధించిన ఈ విజయం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఒక సరికొత్త చరిత్ర. ఇలా ఒక్కొక్కరుగా మొదలైన ఈ పారిశుద్ధ్య ప్రయాణం కోట్లాదిగా మారి నేడు స్వచ్ఛ భారత విజయ కేతనాన్ని ఎగురవేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవీ చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

నిలయంలో సమయం 8 గంటలు. మనోరంజని శ్రోతలు, ఉత్తరాలు మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజన కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం. శ్రోతలు, వాట్సాప్ ద్వారా సందేశాన్ని పంపించాల్సిన మా వాట్సాప్ ఫోన్ నెంబర్ 7382922899 అనే ఈ నెంబర్కి మీరు కోరిన సినిమా పాటను వినాలనుకుంటే గనక సందేశాన్ని ఈ నెంబర్కు పంపించవలరని తెలియజేస్తున్నాము.

కార్యక్రమంలో తొలిపాటను కోరుతున్న శ్రోతలు, వరంగల్ కాశిబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ వీరంతా కోరుతున్న పాట చెన్న కేశవరెడ్డి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య ఆలపించిన శ్రీనివాస్ గీతం, స్వరపరిచింది మణిశర్మ. వీరందరి కోరిక మేరకు చెన్న కేశవరెడ్డి చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz లేఖల ద్వారా మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట వినే ముందు శ్రోతలకు మరొకసారి మా యొక్క వాట్సాప్ నెంబర్ తెలియజేస్తున్నాను. 7382992899 అనే నెంబర్కి మీ యొక్క వివరాలు, మీరు కోరిన పాటను మాకు పంపిస్తే గనక మీరు కోరిన పాట మేము తప్పకుండా వినిపిస్తాం. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట వర్షం చిత్రంలో చిత్ర రకీబ్ ఆలం ఆలపించిన యుగల గీతం. గీత రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి కాగా, స్వరపరిచింది దేవి శ్రీ ప్రసాద్. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు చింతా శ్రీనివాస్ గారు షాపల్లి గ్రామం జఫర్గఢ్ మండలం జనగాం జిల్లా నుంచి కోరుతున్నారు. వీరి కోరిక మేరకు వర్షం చిత్రంలోని ఈ యుగల గీతం మీ అందరి కోసం

చుట్టూ వస్తావే చూసి వెళ్ళిపోతా.

శ్రోతలు, ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి లేఖల ద్వారా మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో మరో పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయ్, శంకరి, కుమార్, ఉప్పుల, దేవేందర్, గట్టన్న, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోని వీరంతా కోరుతున్న పాట ఆకాశ వీధిలో చిత్రంలో శశిప్రీతం గంగా ఆలపించిన యుగలగీతం. గీత రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి కాగా, స్వరపరిచింది ఎంఎం కీరవాణి. వీరందరి కోరిక మేరకు ఆకాశ వీధిలో చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మనోరంజన్లో శ్రోతలు కోరిన తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాటను కోరుతున్న శ్రోతలు కాశీబుగ్గ బిఎస్ఆర్ నగర్ నుండి రాజు, మంజుల, రుత్విక్ మరియు శిరీష ఇతర కుటుంబ సభ్యులు అంటూ సందేశాన్ని పంపారు. వీరు కోరుతున్న పాట ఇరుముడి. ఈ చిత్రంలో హేషం అబ్దుల్ వాహేబ్ సాదిక ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం స్వరపరిచింది జీవి ప్రకాష్ కుమార్. వీరి కోరిక మేరకు ఇరుముడి ఈ చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం మనోరంజనే. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కాజీపేట బాపూజీ నగర్ నుండి రవి, రాజు, ఆగయ్య, సుభద్ర, పున్నం, సత్యవతి, జయ, వినయ్, ధృతికే, కన్నయ్య, బిట్టు, అన్షిత, భవానీ, అప్సర, శివ మరియు ఇతర కుటుంబ సభ్యులు అంటూ రాశారు. వీరి కోరిక మేరకు దసరా బుల్లోడు చిత్రంలో ఘంటసాల పి సుశీలతో కలిసి పాడుతున్న యుగల గీతం

గీత రచన ఆచార్య ఆత్రేయ కాగా స్వరపరిచింది కెవి మహాదేవన్. వీరి కోరిక మేరకు దసరా బొల్లోడు చిత్రంలోని ఈ పాట మీకోసం.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: తెలంగాణ రాష్ట్రంలో శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఉత్తరాలు మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుతున్న తెలుగు చిత్ర గీతల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక సందేశం. వరంగల్ జిల్లా సంగెం మండలం మొన్రాయి గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహీర, మానస, అనిల్, అన్విక, ఆరుషి, కౌశిక్ రెడ్డి వీరు మరియు ఇతర కుటుంబ సభ్యులు అంటూ సందేశాన్ని పంపారు. వీరు కోరుతున్న పాట పవిత్ర బంధం చిత్రంలో

కేజే యేసుదాస్ ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం స్వరపరిచింది ఎంఎం కీరవాణి. వీరందరి కోరిక మేరకు ఈ పాట

కార్యక్రమంలో తర్వాత పాట అంకుశం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన మల్లెమాల గీతం, స్వరపరిచింది సత్యం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహమ్మదాపూర్ గ్రామం నుండి పెరుమాండ్ల సాయిలు, సమ్మక్క, పెంటయ్య, సులోచన, శ్రవణ్ కుమార్, వెన్నెల, విష్ణుకుమార్, అనిత, సంపత్, కల్పన, కృతిక, ముక్తశ్రీ మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు అంటూ రాశారు. వీరంతా కోరుతున్న పాట అంకుశం చిత్రంలోని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఈ యుగల గీతం మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం మనోరంజని. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ నుండి గజ్జల ఉపేందర్, రాజేశ్వరి, మౌనిక, విద్య, జాన్విక, కృష్ణిక మరియు ఇతర కుటుంబ సభ్యులు అంటూ రాశారు. వీరు కోరుతున్న పాట ఖైదీ చిత్రంలోని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సాహిత్యం. స్వరపరిచింది చక్రవర్తి

మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం మనోరంజని. కార్యక్రమంలో మరో పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కరీమాబాద్ బొమ్మలగూడి వద్ద నుండి గోనె రవి, అరుణ, విజయ్, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరంతా కోరుతున్న పాట ఆరాధన చిత్రంలో మహమ్మద్ రఫీ, జానక్తో కలిసి పాడుతున్న డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం స్వరపరిచింది ఎస్ హనుమంతరావు. వీరి కోరిక మేరకు మహమ్మద్ రఫీ ఆలపించిన ఈ పాట మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
2: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై లేఖల ద్వారా మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుతున్న తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం మనోరంజన వింటున్నారు. కార్యక్రమంలో చివరి పాట, ఈ పాటను కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా అతినూరు మండల్ సిద్ధుల నాగారం గ్రామం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, మీనా, లక్ష్మణ్, గడ్డ, రాజేశ్వర్, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, రాజకోటి, రజని, వెన్నెలమ్మ, సత్యనారాయణ, ప్రవీణ్, దుర్గేష్, లావణ్య, జగన్, దుర్గయ్య మరియు ఇతర మిత్ర బృందం అంటూ వీరు రాస్తున్నారు. వీరంతా కోరుతున్న పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన బృందగీతం. ఈ గీతానికి పదాలను కూర్చింది వేటూరి కాగా, స్వరాలను కూర్చింది ఇళయరాజా. వీరి కోరిక మేరకు మీ అందరి కోసం జగదేక వీరుడు అతిలోక

0: ఈ పాటతో ఈనాటి మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఈనాటి మనోరంజని పాటలన్నీ మిమ్మల్ని ఆశాంతం అలరించాయని ఆశిస్తూ సెలవు కోరుతోంది మీ రేడియో నేస్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలకు వస్తోంది. కొద్ది క్షణాల్లో న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ట్యూన్ చేసి ఉంచండి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz.
1: Good evening. This is Akashvani. I am Saira Mujtaba with the news at 9. The headlines. India and Switzerland signed 5 pacts to strengthen cooperation in transport technology, infrastructure and mobility, identify new avenues for defense cooperation and

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శ్రోతలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎస్ జానకి ఆలపించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని వింటున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి

ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మీరు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎస్ జానకి ఆలపించిన కర్ణాటక గాత్ర సంగీతాన్ని విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధుర గీతాలు. అలనాటి గీతాలు ఆపాత మధురాలు, ఆమేటి చిత్రాల అరుదైన కావ్యాలు. మధుర గీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో తొలిపాటుగా విందాం జయభేరి ఈ చిత్రంలో ఘంటసాల రఘునాథ్ పిబి శ్రీనివాస్ ఆలపించిన బృందగీతం.

పంతులమ్మ ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సాహిత్యం స్వరపరిచింది రాజన్ నాగేంద్ర.

శ్రోతలు ఆనిముత్యాల్లాంటి ఆ పాత మధురాలు వింటున్నారు. మధురగి తల్లి ఇప్పుడు వినబోతున్న ఈ పాట జయసింహ చిత్రంలో ఘంటసాల పి లీల ఆలపించిన సీనియర్ సముద్రాల గీతం, స్వరపరిచింది టీవీ రాజు.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. మీరు వింటుంది ఆనిముత్యాల లాంటి ఆపాత మధురాలు. మధుర గీతాల్లో ఇప్పుడు వినబోతున్న పాట ఏకవీర. ఈ చిత్రంలో ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కలిసి పాడుతున్న కృష్ణశాస్త్రి సాహిత్యం. స్వరపరిచింది కెవి మహాదేవన్.

గాజుల కిష్టయ్య. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, స్వరపరిచింది కెవి మహదేవన్.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆ మేటి చిత్రాల అరుదైన కావ్యాలు, మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వింటున్న ఈ పాట గండికోట రహస్యం చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన యుగల గీతం. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి కాగా, స్వరపరిచింది టీవీ రాజు.

మదన కామరాజు కథ. ఈ చిత్రంలో పివి శ్రీనివాస్, పి సుశీల ఆలపించిన జీకే మూర్తి గీతం, స్వరపరిచింది రాజన్ నాగేంద్ర.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ఆనిముత్యాల లాంటి ఆ పాత మధురాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట శాంతినివాసం చిత్రంలో పి లీల ఆలపించిన జూనియర్ సముద్రాల సాహిత్యం, సంగీతం ఘంటసాల.

మీరు వింటుంది ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఆనిముత్యల్లాంటి ఆ పాత మధురాలు. మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం సతీ అనసూయ చిత్రంలో ఘంటసాల జిక్కి ఆలపించిన యుగల గీతం. ఈ గీతానికి సాహిత్యాన్ని కూర్చింది జూనియర్ సముద్రాలు, కాగా స్వరాలను కూర్చింది ఆదినారాయణరావు.

తేనె మనసులు. ఈ చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన, దాశరథి సాహిత్యం స్వరపరిచింది కెవి మహాదేవన్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న ఈ పాట సువర్ణ సుందరి చిత్రంలో ఘంటసాల జిక్కి ఆలపించిన సీనియర్ సముద్రాల సాహిత్యం

చివరగా మీరు వింటున్న ఈ పాట ధనమా దైవమా చిత్రంలో పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, స్వరపరిచింది టీవీ రాజు.

ఈ పాటతో ఈనాటి మధురగీతాల కార్యక్రమం సమాప్తం. ఈనాటి మధురగీతాలన్నీ మిమ్మల్ని ఆశాంతం అలరించాయని ఆశిస్తూ సెలవు కోరుతోంది మీ రేడియో నేస్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 58 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.